శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. స్వాగతం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ మాసం 3వ తేదీ బుధవారం. శ్రోతలకు శుభోదయం.

0: శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: This is Akashvani, the news read by Subhadra Ramachandran. Acting President of Venezuela, Delcy Rodriguez, will be on a 4-day visit to India beginning today. She will be accompanied by a high-level delegation, including Ministers of Foreign Affairs, Economy and Finance, and Science and Technology. Briefing media in New Delhi, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said Ms. Rodriguez will hold bilateral discussions with Prime Minister Narendra Modi during her

0: అయ్యప్ప స్వామి భక్తి గీతాలు.
1: స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులకు నమస్కారం. ఇరుముడిగా మీ ముందుకు వస్తున్న ఈ అయ్యప్ప పాటల సీడీ సంగీత సాహిత్యాల పరంగా నిజంగా ఇరుముడి. స్వాములు చేసే ప్రతి పది పూజలో ప్రతి ఇంట ఈ ఇరుముడి భక్తి పాటలు మారుమ్రోగాలని ఆశిస్తున్నాను. ఈ సీడీని రెయిన్బో ఇంటర్నేషనల్ సంస్థ, ఏపీ మోడల్ స్కూల్స్ నిర్వాహకులు శ్రీ ఎల్వి మురళీ గారి తరఫున మీకు నేను సమర్పిస్తున్నాను. భక్తి శ్రద్ధలతో మీ మురళీమోహన్. కవితాగాన ప్రియరే శరణమయ్యప్ప, కవితాగాన ప్రియరే శరణమయ్యప్ప, కవితాగాన ప్రియరే శరణమయ్యప్ప.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని. ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమంలో ఇరుముడి అయ్యప్ప స్వామి భక్తి గీతాలు వింటారు. గానం చేసిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీ ఎల్వి మురళి మరియు బృందం. వినండి ఇరుముడి.

శ్రోతలు, భక్తిరంజనీ కార్యక్రమంలో ఇరుముడి అయ్యప్ప స్వామి భక్తి గీతాలు వింటున్నారు. గానం చేసిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీ ఎల్వి మురళి బృందం.

శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్వి మురళి బృందం గానం చేసిన అయ్యప్ప స్వామి భక్తిగీతాలు విన్నారు. రేపటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ కె రామాచారి బృందం గానం చేసిన శ్రీ గురుదత్త గాన చరితామృతం వింటారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ. ఇవాల్టి సూక్తి సుధలో శ్రీమతి ఎన్ శాంతమ్మ గారి హితోక్తులు వింటారు.
1: మనమందరం బాల్యం నుండి ఒక సామెతను వింటున్నాం, ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన బుద్ధి ఉంటుంది అని. మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు చేయగలిగిన క్రియాశీలమైన, చురుకైన, తెలివైన జ్ఞానం ఆరోగ్యవంతమైన దేహంలోనే ఉంటుందని అర్థం. మన చుట్టూ ఉన్న వాతావరణం, పరిసరాలు, ప్రకృతి, భౌగోళిక నైసర్గిక పరిస్థితులు ఇవన్నీ మన మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి. చుట్టూ ఉన్న పరిసరాలు కుళ్లిపోయిన చెత్తా చెదారంతోనూ, పొంగి పొర్లుతున్న మురుగు కాలువలతోనూ నిండి ఉంటే భయంకర రోగ క్రిములకు అవి ఆవాసాలవుతాయి. కాలుష్యభూతం కోరలు సాచి వివిధ రోగాలతో మన శరీరాలను పీల్చి పిప్పి చేస్తుంది. కోల్పోయిన ఆరోగ్యాన్ని, శక్తిని తిరిగి పొందటానికి ఎంతో సమయం పడుతుంది, ధనమూ వృధా అవుతుంది. నివారణ కంటే నిరోధం మంచిది. అందుచేత మనం ఎప్పటికప్పుడు పరిసర పారిశుద్ధ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఇక మన భౌగోళిక నైసర్గిక పరిస్థితుల ప్రభావం కూడా మన మన శరీరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఉష్ణమండల వాసులమైన మనం త్వరగా అలసటకు గురి అవుతాం. వేసవిలో మండే ఎండలకు శరీరం ధారాపాతంగా చెమటను వర్షిస్తుంది. అందుకని మనం పలుచని నూలు దుస్తుల్ని వాడుతూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటాం. గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించేటందుకు వీలుగా కిటికీలు తలుపులు అమర్చుకోవాలి. ఎప్పుడూ మూసిన తలుపుల లోపలే నివసి వారు సూర్యరశ్మి సోకక రక్తహీనత వంటి రోగాల బారిన పడతారు. వానాకాలం, చలికాలాల్లో ఆయా ఋతువులకు అనువైన ఆహారాన్నే భుజించాలి. అతి చల్లని నీరు, రోజుల తరబడి నిలువ చేసిన పదార్థాలు రోగకారకాలవుతాయి. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. శరీరం త్వరగా వ్యాధిగ్రస్తమవుతుంది. తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు పుష్కలంగా వాడుతూ మనస్సును, శరీరాన్ని చురుకుగా, చైతన్యవంతంగా ఉంచుకోవచ్చు. పట్టణాల కంటే పల్లెలు అధికంగా ఉన్న మన దేశంలో గ్రామీణ ప్రజలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా అయ్యే మంచినీటి కుళాయిల చుట్టూ పరిశుభ్రంగా ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన గ్రామాల్లో సర్వసాధారణంగా కనిపించే దృశ్యం. సాంఘిక కార్యకర్తలేగాక చదువుకున్న యువతీ యువకులు గ్రామీణ ప్రజలలో చైతన్యానికి, పారిశుద్ధ్యానికి బాధ్యత తీసుకోవాలి. ఇక ప్రకృతి గురించి. చుట్టూ పచ్చని చెట్లుంటే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటమే కాదు, స్వచ్ఛమైన చల్లని గాలి మన మనస్సులను, తనువును సేదదీరుస్తుంది, హాయినిస్తుంది, ప్రాణవాయువును అందిస్తుంది. అందుచేత ఉన్న చెట్లను రక్షించుకోవటమే కాక ఏమాత్రం అవకాశమున్నా ఉన్న స్థలంలో మొక్కలను, చెట్లను పెంచాలి. ఇంతవరకు మనం బాహ్య పరిసరాల గురించే చెప్పుకున్నాం. వాటి వల్ల మనం పొందే మేలుకీళ్లను చర్చించుకున్నాం. ఇక మన కుటుంబీకులు, మన చుట్టూ ఉన్న మనుష్యులు మన మనస్సులపై చూపే ప్రభావం అతి ముఖ్యమైనది. జన్మించింది మొదలు మనం పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల పెంపకం, ఇంట్లోని వారి స్వభావాలు, అలవాట్లు, వారి మాట తీరు, వ్యక్తిత్వం ఇవన్నీ మన మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. బాల్యం మన మీద వేసే ముద్ర చాలా గాఢమైంది. కన్నవారు పిల్లల అలవాట్లు, చదువు, ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ పిల్లలు చదువు పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం, వెనుకబడిపోవడం, చెడు సహవాసాలకు, దురలవాట్లకు లోను కావటం, అనారోగ్యం బారిన పడటం సంభవించవచ్చు. పిల్లలపై, వారి మనస్సులపై తల్లిదండ్రులు, తోబుట్టువులు తక్కిన ఇతర పెద్దల ప్రభావం బలీయంగా ఉంటుంది. పిల్లల ఉత్తమమైన ప్రవర్తనకు పెద్దల నడవడి ఒరవడి అవుతుంది. ఇంటిలోని వ్యక్తులు పరస్పరం ప్రేమను, గౌరవాన్ని, మర్యాదను ఇచ్చిపుచ్చుకుంటే, చిరునవ్వుతో మసలుతూ ఉంటే ఆ ఇంటిలో పెరిగే పిల్లలు ఎంతో సౌశీల్యవంతులుగా, సంస్కారయుతులుగా తీర్చిదిద్దబడతారు. అలా కాక పెద్దలు ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలై భార్య బిడ్డలను దుర్భాషలాడుతూ ఉంటే, తమ వ్యసనాలకు ఉన్న ఆస్తులను కరిగించితే ఆ ఇంటి ఇల్లాలు, పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో, వారి భవిష్యత్తు ఎంత అగమ్యగోచరంగా ఉంటుందో, వాళ్లెంత అభద్రతాభావానికి లోనవుతారో ఊహించలేము. అటువంటి పిల్లలు సంఘ విద్రోహులుగా మారనూవచ్చు. ఆనందకరమైన కుటుంబ వాతావరణమే పిల్లల బంగారు భవిష్యత్తుకు గట్టి పునాది. పరిసరాల ప్రభావాన్ని తెలిపే ఒక కథ ఆసక్తికరమైంది. ఒక మాంస విక్రేత తన ఇంట్లో, ఒక ముని తన ఆశ్రమంలో చిలుకలను పెంచుతూ ఉన్నారట. కటికవాడి ఇంట్లో పంజరంలోని చిలుక ఇంటికెవరైనా రాగానే పట్టండి, కొట్టండి, నరకండి, చంపండి, చీల్చండి అని పలికేదట. నిత్యం ఆ మాటలే అక్కడ వినిపిస్తూ ఉంటాయి. మరి ఇక మున్యాశ్రమంలోని చిలుక అతిథులు రాగానే రండి రండి, విశ్రాంతిగా ఆసీనులు కండి, మంచినీళ్లు పుచ్చుకొనండి అని శ్రావ్యంగా పలికేదట. చూశారా పరిసరాల ప్రభావం ఎంత గాఢమైందో. మనిషి సంఘజీవి, సాంఘిక నాగరికత మానవ సమాజ చరిత్రనే సమూలంగా మార్చివేయగలదు. సంఘమంటే కుటుంబాల సముదాయమే కదా. ప్రజల వేషభాషలు, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, సంప్రదాయాలు, అలవాట్లు, కళ

0: సాహిత్యం ఇవన్నీ కలిసినదే నాగరికత. ప్రపంచమే ఒక చిన్న కుటుంబంగా మారిపోయిన ఈ రోజుల్లో మన భారతీయ సమాజంపై, హైందవ నాగరికతపై పరిసర దేశాల పాశ్చాత్య నాగరికతల ప్రభావం పడకుండా కాపాడుకుందాం. ఉన్నత విద్యావంతులైన మన ఇంజనీర్లు, వైద్యులు విదేశాలకు వెళ్లి పాశ్చాత్య సంస్కృతిలో జీవితాలు గడుపుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్లినా ఎలాంటి పరిసరాలు పరిస్థితులలోనూ మన ఔన్నత్యాన్ని, ప్రత్యేకతను కాపాడుకుందాం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా నిలుపరా నీ జాతి నిండు గౌరవము, పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న కవివాక్కును శిరసావహిద్దాం.
1: శ్రోతలు, సుక్తి సుధా కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన శరీరం ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ శాంతమ్మ గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో సుక్తి సుధా సమాప్తం.

0: ఇవాళ్టి పొలం పనుల కార్యక్రమంలో వర్మీ కంపోస్ట్ తయారు గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. మరి ఈ వివరాలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ

0: ఒక్క శ్రీ చైతన్య నుండే.
1: విచక్షణ రహితంగా రసాయన ఎరువులను వాడడం వల్ల భూమిలో ఉన్న జీవరాశుల సమతుల్యత దెబ్బతిని భూములు నిస్సారమై ఉత్పాదక శక్తి క్షీణిస్తుంది. రైతులు సులభంగా లభ్యమయ్యే నత్రజని ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల మొక్కల శాఖీయ భాగాలు బాగా ఎదిగి అనేక రకాల చీడపీడల బారి నుండి పంటలలో నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవడం కోసం తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలను మొక్కలకు అందించే ప్రామాణిక దిగుబడిని పొందడానికి గాను సేంద్రియ ఎరువులను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి సేంద్రియ ఎరువులలో ముఖ్యమైనది వర్మీ కాంపోస్ట్. వానపాము లేదా ఎర్రల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అని, ఈ వానపాములు వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుని విసర్జించిన పదార్థాలను వర్మీ కాస్టింగ్ అని, వీటి ద్వారా తయారైన ఎరువులను వర్మీ కాంపోస్ట్ అని అంటారు. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వర్మీ కాంపోస్ట్ తయారీ విధానం చూసినట్లయితే మనకు పనికిరాని వ్యర్థ పదార్థాల నుండి వానపాముల ద్వారా జీవన ఎరువు తయారు చేయుటకు భూమి పైపొరలో ఉండే రకాలను ఎంచుకోవడం లాభదాయకం. ఇవి భూమి పైపొరలోనే ఉంటాయి కనుక వీటిని నేరుగా పడే వర్షము సూర్యరశ్మిల బారి నుండి రక్షించడానికి పాక లేదా చవకగా లభించే తాటాకులు ఉపయోగించి షెడ్ తయారు చేసుకోవాలి. 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు అవసరమైనంత పొడవుతో బెడ్స్ తయారు చేసుకోవాలి. దీనికి గాను కడప బండలను ఉపయోగించవచ్చు. ఇసుక పగిలిన ఇటుక ముక్కలతో 5 సెంటీమీటర్ల మందముతో బెడ్ అడుగున వేసుకుంటే ఎక్కువైన నీరు భూమిలోకి ఇంకడమే కాకుండా వానపాములు నేలలోనికి పోకుండా అడ్డంగా ఉంటుంది. బెడ్కు బెడ్కు మధ్య కనీసం 2 అడుగుల ఖాళీ ఉంచినట్లయితే నీరు చల్లేందుకు అలాగే వానపాములకు గాలి సోకేందుకు వీలుగా ఉంటుంది. తర్వాత 2 నుంచి 4 అంగుళాల మందం వరకు కుళ్లిన వ్యర్థ పదార్థాలను చిన్న ముక్కలుగా చేసి వేయాలి. బెడ్డింగ్ మెటీరియల్ గా కుళ్లిన కొబ్బరి పీచు, కొబ్బరి ఆకులు, వరిగడ్డి, కలుపు మొక్కలను వేయవచ్చు. దీనిపైన 2 నుంచి 4 అంగుళాల మందాన కుళ్లిన పశువుల ఎరువును వేయాలి. ఇలా సుమారు 12 అడుగుల మందం వరకు పొరలు పొరలుగా వేసి నీళ్లు చిలకరించాలి. 48 గంటల తర్వాత 1 చదరపు మీటరుకు 1000 వానపాములు చొప్పున బెడ్స్పై

0: వదిలి వీటిపైన 6 అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలను వేసి చివరిగా బెడ్పై గోనె సంచులతో కప్పి ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ పోయినట్లయితే సుమారుగా 6 నుంచి 8 వారాల్లో నాణ్యమైన వర్మీ కాంపోస్టు తయారవుతుంది. మరి వర్మీ కాంపోస్టు తయారైనట్లు తెలుసుకోవడం ఎలా అని చూసినట్లయితే, ఎరువు నల్లగా ఉంటుంది, చాలా తేలికగా ఉండి ఎక్కువ వానపాములు గోనె పట్టాలకు అంటుకుని ఉన్నట్లయితే ఎరువు తయారైందని తెలుసుకోవచ్చు. కంపోస్టు నుండి వానపాములను వేరు చేయడం చూసినట్లయితే, కంపోస్టు తయారైన తర్వాత 2 నుంచి 3 రోజులు నీటిని చల్లడం ఆపేయాలి. అప్పుడు వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. తయారైన కంపోస్టును గోపురాలుగా చేసి 2 నుంచి 3 గంటలు ఉంచిన తర్వాత 3 మిల్లీమీటర్లు జల్లెడతో జల్లించి సంచులలో నింపి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. తర్వాత వానపాములను మరొక బెడ్కు మార్చుకోవాలి. కంపోస్టు తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కంపోస్టు తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూసినట్లయితే, గాజుముక్కలు ప్లాస్టిక్ లాంటివి వ్యర్థ పదార్థాలలో లేకుండా చూడాలి. బెడ్లో ఎల్లప్పుడూ 40 నుంచి 50% తేమ ఉండాలి. పదునైన పరికరాలను వాడరాదు. వానపాములకు గాయాలు తగలకుండా చూసుకోవాలి. ఎలుకలు, చీమలు, తొండలు తదితర పురుగు బారి నుండి రక్షించుకోవాలి. వర్మీ కాంపోస్టు ప్రయోజనాలు. వర్మీ కాంపోస్టు ఎరువుగా మిగతా సేంద్రియ ఎరువులతో పోల్చుకుంటే అధిక శాతం పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మొక్కలకు కావలసిన పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్సినోమైటులను సమపాలల్లో ఉంది. మొక్కలను ఆరోగ్యంగా ఉంచి పురుగు మందుల ఆవశ్యకతను పరోక్షంగా తగ్గిస్తుంది. నేలను సారవంతం చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడతాయి. నేలను గుల్లబారేట్లు చేస్తాయి. అందుకే వీటిని జీవనాగలి అంటారు. నీటి పరిగ్రహణ శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా నాణ్యత, రంగు, రుచిగల ఉత్పత్తులను పెంచి అంతర్జాతీయ విఫణిలో మంచి ధర పొందేలా చేస్తుంది. ఈ కారణాల వలన వానపాములను రైతుల మిత్రులంటారు. వర్మీ కాంపోస్ట్ పోషకాలు 1 టన్ను వర్మీ కాంపోస్ట్లో సుమారుగా 15 నుంచి 30 కిలోల నత్రజని, 10 నుంచి 20 కిలోల భాస్వరం, 11 నుంచి 18 కిలోల పొటాసియం లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన సూక్ష్మ పోషక మూలకాలైన జింకు, ఇనుము, మాంగనీసు, రాగి, బోరాన్, ద్వితీయ పోషకాలైన కాల్సియం, మెగ్నీషియం, అలాగే గంధకం తగు మోతాదుల్లో అందిస్తుంది. వర్మీ కాంపోస్టు సాధారణ పైర్లు అన్నిటికీ ఎకరాకు 1 నుంచి 1.5 టన్నులు వేయవచ్చును. పండ్ల మొక్కలకు వయసును బట్టి 5 నుంచి 25 కిలోలు ఒక్కొక్క మొక్కకు 2 దఫాలుగా వేసుకోవాలి. పూల కుండీలకు 200 గ్రాముల చొప్పున వేసినట్లయితే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చును. వర్మీ కాంపోస్టును అన్ని రకాల రసాయన జీవ సంబంధ ఎరువులతో కలిపి
1: శ్రోతలు వర్మీ కంపోస్ట్ గురించి వివరాలను తెలుసుకున్నారు. ఇంతటితో పొలం పనులు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు

0: విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్లో తెలంగాణ గోవా సిక్కిం రాష్టాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్టాల్లో ఒకటిగా జీవ వైవిధ్య రాష్టంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్టాల మధ్య సాంస్కృతిక ఐక్యత పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ
1: I extend my warm greetings and

0: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్టాల్లో ఒకటిగా జీవ వైవిధ్య రాష్టంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్టాల మధ్య సాంస్కృతిక ఐక్యత పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ
1: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
0: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యకులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్టంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ
2: నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం, ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం.
0: యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ
3: అంటే మేము చేసిన యొక్క వర్క్ కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా ఆ పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో గానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీల అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా

చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్ గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్బంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ విశాఖలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత, ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ముందుగా ఈ ఉదయం ప్రసారంలో భాగంగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కాంతి రేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం

సామాన్యునికి గీతార్థం వివరించిన శ్రీ రామకృష్ణ పరమహంస గురించి డాక్టర్ పిపివిడి నాగత్రిశూలపాణి గారి ప్రసంగం, అనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ప్రసారమయ్యే కాంతి రేఖల్లో వినవచ్చు. ఇక ఈ ఉదయం 8 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 8:35 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు, 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి, 10:00 ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 11:00 వివిద్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిద్ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే, 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివిద్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిద్ భారతి విజయవాడ కేంద్రం నుంచి కొనసాగింపు, ఇక 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిద్ భారతి ముంబై వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ముంబై కేంద్రం నుంచి, ఈ మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 సాయంత్రం 5:00 వివిద్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వినవచ్చు వివిద్ భారతి విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈ ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక ఈరోజు సాయంత్రం కన్నుల ఎఫ్ఎం కేంద్రం నుంచి నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విశాఖపట్నం కేంద్రం నుంచి. 6:20 రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుంటారు. 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇక రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె సీమలు కార్యక్రమం వినవచ్చు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు కార్యక్రమంలో టొమాటో సాగులో మహిళా రైతు శ్రీమతి ఆర్ పద్మజా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. తదనంతరం వాతావరణ వివరాలు, మార్కెట్ ధరలు తదితర అంశాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:00 కవి సంగమం శీర్షికన శ్రీ మనోహర్ ఎన్ఎం గారి స్వీయ కవితలు వినవచ్చు. 8:15 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇందులో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 ఏకచిత్ర గానం శీర్షికన రౌడీ అల్లుడు చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 ఆపాద మధురాలు అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రాత్రి 11:10 నుండి 11:45 వరకు ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమం రాత్రి 11:10 నుంచి 11:45 వరకు. ఇవి ఈరోజు కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఎప్పుడైనా ఎదురొచ్చి శ్రీమతి శివకామేశ్వరి గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన శ్రీ కొప్పెళ్ల శివం. ఈ పాట వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూల కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతుడుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుంది.

0: అని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्र में उच्च शिक्षा प्राप्त की है.
0: मन देश प्रतिभा को कोरता लेदनी, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్టపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతీ యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ్ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లోకల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ ను రాష్టపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ది ఫలాలను చేరవేయడంలో బాధ్యత వహించే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్టేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్టేషన్ కాల పరిమితి, అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్టేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపై ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం వేడుకలో జేపీ నడ్డా ప్రసంగించారు.
2: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रमोटिव, क्यूरेटिव, जेरियाटिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सब

0: एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है।
1: దేశవ్యాప్త 182,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థగా సేవలు అందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు ఆశా కార్యకర్తలు ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు కంపేషనేట్ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తెలియజెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్దంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేయులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవి విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన పిల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జారీ చేసిన ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జులై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

కాంతిరేఖలకు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం సామాన్యునికి గీతార్థం వివరించిన శ్రీ రామకృష్ణ పరమహంస గారి గురించి డాక్టర్ పీపీవీడి నాగ త్రిశూలపాణి గారి ప్రసంగం, తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు.

మరి లేలేత నులివెచ్చని శుభోదయపు కిరణాలు గగన వీధుల నుండి పొడుమిని స్పర్శించినంతని ప్రకృతిలో కొండ కోణంలో దాగిన కోయిలమ్మ కూకు అని కూసిందట. ఆ రాగానికి నేల తల్లి తన మృతిక సువాసనతో చక్కటి పాటను రాసిందట. ఆ పాటకు నేలిమబ్బు తైతక్కలాడిందట. ఆ ఆటకు అప్పుడప్పుడే నిద్రు నుండి మేల్కొన్న గువ్వలు ఒళ్ళు విరుచుకొని ఉల్లాసంగా అంబరానికి రివ్వున సాగిపోయాయట. ఈ సవ్వడికి తుమ్మెదులు సైతం తన ఝుంకార నాదంతో గువ్వలతో జతకట్టాయట. వీటి జతన చూసి మురిసిన మల్లె జాజులు తమ సుమగంధంతో జానపదాలను వినిపించాయట. ఉషోదయ తొలి కిరణానికి ప్రకృతి పులకింత ఇది. మరి ఈ పులకింతలో మనిషి చైతన్యం తోడైతే అంతా శుభదినమే, శుభోదయమే. ఈ పాట వినండి.

0: శ్రీచైతన్య విద్యా సంస్థలే.
1: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు పలు పత్రికల నుండి సేకరించిన పత్రికా సమాచారం. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణరథంపై విహరించారు. మంగళవారం అధిక మాసం జ్యేష్ఠ విదయ శుభదినం పురస్కరించుకుని మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, విద్యుత్ దీపాల కాంతుల మధ్య స్వర్ణరథంపై ప్రహ్లాదరాయులను అధిష్ఠించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తికి ఊంజల సేవను నిర్వహించారు. మఠం పీఠాధిపతి భక్తులకు ఫల పుష్ప మంత్రాక్షతలను ఇచ్చి ఆశీర్వదించారు. స్వర్ణరథోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం పదేళ్ల గడువు తీరిన ప్రతి అసైన్డ్ ఇంటి స్థలాన్ని పట్టాదారుల పేరిట రిజిస్టేషన్ చేయవచ్చు. రిజిస్టేషన్ జరిగిన 90 రోజుల తర్వాత క్రయ విక్రయాలకు అవకాశం ఉంటుంది. తద్వారా పేదలకు ఇలాంటి ఆస్తులపై పూర్తిస్థాయి శాశ్వత హక్కులు లభించనున్నాయి. అయితే రిజిస్టేషన్ ప్రక్రియకు లబ్దిదారులు తమకు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలం పట్టాతో పాటు ఇంటి పన్ను రసీదులను కూడా సమర్పించాలి. ఉదాహరణకు ఆత్మకూరు పట్టణంలోని సుమారు 40 ఏళ్ల క్రితం అర్బన్ కాలనీ, వెంగళరెడ్డినగర్, ఇంద్రానగర్ తదితర ఏరియాల్లో ప్రభుత్వ స్థలాలను పంపిణీ చేసి ఇల్లు నిర్మించింది. ఇప్పటి వరకు ఈ స్థలాల క్రయ విక్రయాలకు అవకాశం లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సెంటు 5-6 లక్షలు విలువ చేసే స్థలాలను కారు చౌకగా సగం కంటే తక్కువ ధరకు అగ్రిమెంట్లు రాసుకుని విక్రయించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవాలి. ఈ విషయాన్ని ప్రకృతి ప్రేమికుడు అంబలి చంద్రమౌళి ఈ సందర్భంగా వివరించారు. కర్నూలు నగరంలోని పాతబస్తీ ప్రాంతంలోని జమ్మి చెట్టుకు మళ్లీ జీవం పోశారు. అది పూర్తిగా చదులు పట్టి సుమారు 98% నశించిపోయింది. ఈ చెట్టుతో కర్నూలు ప్రజలకు అమితమైన భక్తి అనుబంధం ఉంది. దసరా పండుగను వేలాది ప్రజలు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటే ఎంతో శుభమని నమ్ముతూ ఉంటారు. అలాంటి చెట్టు ఎండిపోవడం చూసి ప్రజలు తల్లడిల్లిపోయారు. దానిని తొలగించి కొత్త చెట్టు నాటాలని అనుకున్నారు. ఇలాంటి తరుణంలో ప్రకృతి ప్రేమికుడు అంబలి చంద్రమౌళి ఆ చెట్టును చూసి చలించిపోయారు. ఒక్క అవకాశం ఇస్తే దానికి కొత్త జీవితం ఇస్తారని హామీ ఇచ్చారు. దీనికోసం 30 రోజుల పాటు శ్రమించి ప్రకృతి పద్దతిలో చికిత్సను అందించి కొత్త చిగురును తెప్పించగలిగారు. నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్సుల్లో ఖాళీగా ఉన్న దుకాణాలకు వెంటనే వేలంపాట నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన రెవెన్యూ అధికారులతో కలిసి పెద్ద మార్కెట్, కొండారెడ్డి బ్రిడ్జ్ కంట్రోల్ రూమ్, మద్దూర్ నగర్, వినాయక్ ఘాట్, గాంధీనగర్, సీ క్యాంపు ప్రాంతాల్లోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సులను పరిశీలించారు. 25 సంవత్సరాల లీజు కాలం పూర్తయిన మున్సిపల్ షాపులకు వెంటనే వేలంపాటలు నిర్వహించాలని అన్నారు. లీజుదారులు రహదారులను ఆక్రమించి చేపట్టినట్టు వంటి నిర్మాణాలు, ఇతర ఆక్రమణలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల సమన్వయంతో తొలగించాలని సూచించారు. దీర్ఘకాలికంగా అద్దె చెల్లించిన లీజుదారుల షాపులను సీజ్ చేయాలని ఆదేశించారు. శ్రీశైల క్షేత్రానికి వస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా అధునాతన క్యూ కాంప్లెక్స్ నిర్మించబోతున్నట్లు ఆలయ ధర్మ

కర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు వెల్లడించారు. మంగళవారం ఈవో శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన 7వ ధర్మకర్తల మండలి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన చైర్మన్ మాట్లాడుతూ అధునాతన క్యూ కాంప్లెక్స్ పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలియజేశారు. తిరుమల తరహాలో పిలిగ్రిమ్స్ అమ్యూనిటీస్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 11వ తేదీన ప్రత్యేక యోగా కార్యక్రమంతో పాటు 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు తగిన సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సుమారు 6,000 మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ దేవతా వృక్షాలు నీడనిచ్చే మొక్కలు నాటేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అలాగే క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై కీలక సూచనలు చేశారు. ఈ నెల 6వ తేదీన నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10 గంటలకు డిస్టిక్ట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 15 రికగ్నైజ్డ్ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. అలాగే ప్రతి నెల 3వ శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ నిర్వహించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్ జేసీకి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని ఏపీ ఎస్పీ డీఈసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని విద్యుత్ శాఖ సమాపేశ భాగంలో కర్నూలు డివిజన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్సీఆర్ ప్రదీప్ కుమార్ హాజరయ్యారు. సీఎండీ మాట్లాడుతూ జిల్లాలో ఒక సబ్స్టేషన్ను 100% రినోవేషన్ చేయాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్గా వసంతలక్ష్మి నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జేడీగా బాధ్యతలు స్వీకరించిన వసంతలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో పాడి అభివృద్దికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు చేరువ చేస్తామని తెలియజేశారు. పాడి పశువులతో పాటు మిగిలిన మూగ జీవాల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు సిబ్బంది సహకారంతో సాధిస్తామని వారు వెల్లడి చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ 29-30 వార్షిక స్నాతకోత్సవంలో కర్నూలు మెడికల్ కాలేజీకి చెందిన పీజీ యూజీ వైద్య విద్యార్థులు గోల్డ్ మెడల్స్తో రాష్ట స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ స్వీకరించారు. మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరిగిన వార్షిక స్నాతకోత్సవానికి రాష్ట గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్, వీసీ డాక్టర్ కె చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవంలో డాక్టర్ జుకూరు సంజీవకుమార్ రాష్ట స్థాయిలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ న్యూరో సర్జరీకి గాను ప్రొఫెసర్ ఎంఆర్సీ నాయుడు గోల్డ్ మెడల్ అవార్డును, డాక్టర్ సాయిశంకర్ వినోద్కు డీఎం కార్డియాలజీలో డాక్టర్ శేషగిరిరావు మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. డాక్టర్ బిలాల్ మొహదుద్దీన్ షేక్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో పి గోపాలకృష్ణ గోల్డ్ మెడల్ అవార్డు, డాక్టర్ నజ్మాకు బెస్ట్ ఉమెన్ స్టూడెంట్ అత్యధిక మార్కులు ఈఎన్టీ గాను డాక్టర్ వెంకట చంద్రయ్య గారికి మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డు, డాక్టర్ తిలక్ మెమోరియల్ గోల్డ్ మెడల్ ఏఓసీ అవార్డు, ఈఎఫ్ డెస్మాండ్ అవార్డు, డాక్టర్ సాయికృష్ణకు జనరల్ మెడిసిన్ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గాను శ్రీ పాదలక్ష్మి నారాయణమూర్తి మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డును అందజేశారు. డాక్టర్ బి పురుషోత్తమరావు గోల్డ్ మెడల్ అవార్డును అందుకున్నారు. పుట్టుకతో వచ్చే శిశువుల్లో వచ్చే పాదాల వైకల్యాన్ని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోవాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం వరల్డ్ క్లబ్ ఫుడ్ డే సందర్భంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి డైస్ కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సూపరింటెండెంట్ మాట్లాడుతూ జూన్ 3వ తేదీన క్లబ్ ఫుడ్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరల్డ్ క్లబ్ ఫుడ్ డేను డాక్టర్ పొసెట్ జయంతి సందర్భంగా నిర్వహిస్తారని చెప్పారు. పుట్టుకతో శిశువు పాదం కాని పాదాలు కాని లోపలికి కిందికి తిరిగిపోయి ఉండే పరిస్థితికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా చిన్న వయసులోని ఫోన్సేటి విధానంతో నయం చేయవచ్చని చెప్పారు. ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ క్యూర్ ఇండియా సహకారంతో క్లబ్ ఫుడ్ సమస్య చిన్నారులకు చికిత్స పూర్తిగా ఉచితమని తెలియజేశారు. కార్యక్రమంలో డైట్స్ సెంటర్ ఫీడియాట్రిషియన్ డాక్టర్ సృజన, క్యూర్ ఇండియా ప్రతినిధి రేష్మ, వైద్యులు పీజీలు ఇందులో పాల్గొన్నారు.
ప్రస్తుత ఖరీఫ్ లో ఎల్నినో తీవ్ర ప్రభావాన్ని చూపనుందని రైతులు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పంట సాగు సమయంలో అధిక వర్షాలు నమోదవుతాయని, తక్కువ వర్షపాతం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా తగ్గడం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు కూడా తగ్గుతాయి.

0: డైరీ వేడి గాలుల వల్ల నీళ్లలోని తేమ శాతం ఆవిరిగా మారిపోయి పైర్లు ఎండిపోయే పరిస్థితి దాపరుస్తుందని అన్నారు. ఎల్నినో ప్రభావం నుంచి రైతులు పంటలు కాపాడుకునేందుకు జూన్ జులై నెలల్లో ఎర్ర నెలల్లో వేరుశనగ కందులు ఆముదం సజ్జలు కొర్ర ఆముదం సాగు చేయాలని రైతులకు సూచించారు. నల్లరేగడి నెలల్లో ఒకేసారి సజ్జలు పత్తి వేరుశనగ కందులు పొద్దుతిరుగుడు ఆముదాలు సాగు చేయాలని వారు తెలియజేశారు. బడి ఏడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఎంఈఓ ఓంకార్ యాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని పాలకొలను గ్రామంలో బడి పిలుస్తుందులో భాగంగా వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. హెచ్ఎం విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రివేళల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కర్నూలు తాలూకా సీఐ తేజమూర్తి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేసి స్టాఫ్ వాష్ అండ్ గో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల డ్రైవర్లకు విశ్రాంతి అవసరంపై అవగాహన కల్పించారు. వాహన డ్రైవర్లకు ముఖం వాష్ చేసుకునేందుకు నీరు అందించి త్రాగునీరు సదుపాయాలు కల్పించి సురక్షిత ప్రయాణానికి సహకరించారు. అత్యవసర పరిస్థితుల్లో డైల్ 112 డైల్ 100కు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు. విద్యుత్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా నగరంలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు డివిజన్ ఇన్ఛార్జి ఈఈ రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బుధవారం బి క్యాంపు సెక్షన్ పరిధిలోని నందికొట్కూరు రోడ్ జయరాం నగర్ నందాల్ చెక్పోస్ట్ శేషాద్రి నగర్ చంద్రశేఖర్ నగర్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 12 గంటల మధ్య విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వారు తెలియజేశారు. ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు అక్కడక్కడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. మంగళవారం నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. వానాకాలంలో మొదలైన ఎండలు వడగాలుల తీవ్రత కొనసాగుతుంది. గోస్పాల్లో 41.6 డిగ్రీలు, పాండ్యంలో 41.5, సిరివేదలో 41.4, దొర్నిపాల్లో 41.4, చాకల్మరిలో 41.4, ఆళ్లగడ్డలో 41.3, అవుకులో 41.2, గడివేములో 41.1, కొత్తపల్లిలో 41 డిగ్రీ, ఓర్వకల్లో 40.6 డిగ్రీల సెల్సియస్, కల్లూరులో 40.3 డిగ్రీలు, కౌతాలంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ ఏడాది జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపునకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీరి మత్స్యశాఖ డీడీని ఆదేశించారు. మంగళవారం సుంకేసల బ్యాగరేజ్ వద్ద చేపల విత్తనోత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రంలోని మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, చేపల పెంపకానికి సంబంధించిన ఏర్పాట్లను డీడీని అడిగి తెలుసుకున్నారు. శ్రోతలు పలు పత్రికల నుంచి సేకరించిన పత్రికా సమాచారాన్ని విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కాంతి రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సామాన్యునికి గీతార్థం వివరించిన శ్రీ రామకృష్ణ పరమహంస గురించి డాక్టర్ పీపీవీడి నాగత్రిశూలపాణిగారి ప్రసంగం.
3: శ్రీకృష్ణ భగవానుల ముఖపద్మం నుంచి వినిర్గతమైన మకరందం గీత. వ్యక్తి శ్రేయస్సుకు, సమాజ శ్రేయస్సుకు తగిన మార్గాలను ఉపదేశించింది గీత. విశేషించి ప్రతి ఒక్కనిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి భగవంతును చేరుకునే ఉపాధి

సంప్రదాయాలను ప్రబోధించింది గీత. అందుకే గీతను ఉపదేశించిన శ్రీకృష్ణుడు జగద్గురు అయినాడు. ఆ కోవకే చెందిన విశిష్టమూర్తి పరమహంస శ్రీరామకృష్ణులు. 170 సంవత్సరముల క్రితం వంగదేశమున పుట్టి తన జీవన కాలమంతయు పరమాత్మతో సన్నిహితంగా మెలిగిన పరమోత్తములు శ్రీరామకృష్ణులు. వివేకానందుల మాటల్లో శ్రీరామకృష్ణులు ధర్మాన్ని రక్షించటానికి వచ్చిన భగవద్ అవతారమే, కృష్ణుడి వంటి జగద్గురువులే. విద్యాగంధము లేనట్లు కనపడినా విజ్ఞులకే ఆయన తత్వం విదితం. అనేక సందర్భాలలో రామకృష్ణులు చేసిన ఉపదేశాలు చక్కని దృష్టాంతములతో కూడి జ్ఞాన ప్రదీపకములైనాయి. ప్రాణికోటిని తరింపచేయు సాధనములైనాయి. ఒక సమన్వయం చేయగలిగితే శ్రీరామకృష్ణుల ఉపదేశములు చాలా వరకు భగవద్గీతలోని శ్లోకములకు సుందర వ్యాఖ్యానములుగా అగుపిస్తాయి. అటువంటి భాగములలో కొన్నింటిని వివరించి శ్రోతలకు ఆనందం కలిగించటం ఈ ప్రసంగ లక్ష్యం. క్లైబ్యం ఆస్మగమఃపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్టపరం తప. గీతలో శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన తొలి ఉపదేశమిది. అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, ఇది నీకు తగినది కాదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడచి యుద్ధం చేయుటకు లెమ్ము అని ఈ ఉపదేశ శ్లోక భావం. ఇదే భావాన్ని శ్రీరామకృష్ణులు ఒక మంచి ఉదాహరణతో భక్తులకు ఇలా చెప్పారు. గ్రామాల్లో రైతులు గిత్తెలను ఎలా కొనుగోలు చేస్తారో తెలుసా? ఆ విషయంలో వారెంతో నిపుణులు. ఏవి మంచివో ఏవి కావో వారు ఇట్టే గ్రహించగలరు. ఊరకే వారు గిత్తెల యొక్క తోకం తాకుతారు. అప్పుడు చురుకుదనం లేనివి చలించక నిద్రపోతున్నట్లుగా పడుకొని ఉంటాయి. చురుకైనవి తమ జోలికి వచ్చినందుకు ఆగ్రహిస్తున్నట్లుగా ఎగిరి గంతులు వేస్తాయి. రైతులు ఈ రకమైన వాటినే ఎంచుకుంటారు. వీటిలో ఉత్సాహం, ధైర్యం, శక్తి వంటి మంచి గుణాలు కనబడతాయి. అలాగే మనం లౌకికంగా గాని పారమార్థికంగా గాని ఎంపిక పొందాలంటే ఈ గుణాలే అవసరం. మాంద్యం ఎన్నటికీ తగదు. నానవేసిన బొరుగుల మాదిరి మెత్తనై పౌరుష విహీనులుగా మనం ఉండరాదు. హృదయ దౌర్బల్యం విడవాలి, బలాఢ్యులం కావాలి. అలా కర్తవ్య కర్మలను ఆచరిస్తే మనకు విజయం సిద్ధిస్తుంది అని రామకృష్ణులు అంటారు. ఆయన చెప్పిన ఈ ఉదాహరణ మనం పిరికితనం విడనాడి చురుకుగా ఉండాలన్న గీతాభావాన్ని మరింతగా తెలియచెప్పింది కదా. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పౌరుషః అని గీతాశ్లోకం. కర్తవ్య కర్మలను అనాసక్తుడవై చెయ్యాలి. ఆసక్తి లేకుండా కర్మలు ఆచరించినప్పుడు కర్మబంధములు తొలగి పరమాత్మ ప్రాప్తి కలుగునని ఈ శ్లోక భావం. ఇక్కడ శ్రీరామకృష్ణులు సంపన్నుల ఇంటిలో పనిచేసే దాసిని ఒక ఉదాహరణగా తీసుకున్నారు. దాసి తన యజమాని ఇంటిని గురించి మా ఇల్లు అని చెబుతుంది. అయినా ఆ ఇల్లు తనది కాదని, తన ఇల్లు దూరంగా నడియాలోనే ఉన్న పల్లెటూరులోనే ఉందని ఆమెకు తెలుసు. ఆమె నిజానికి ఆ పల్లెటూరు ఇంటిని గురించే తలపోస్తూ ఉంటుంది. తన ఒడిలోని యజమాని బిడ్డను గురించి మా హరి చాలా కొంటవాడైపోయాడు అనో, లేక మా హరికి అది ఇష్టం ఇది ఇష్టం అనో పలుకుతుంది. ఆ పిల్లవాడిని లాలిస్తుంది. అతడు తన బిడ్డ కాడని ఆమెకు తెలుసు. ఈ దాసి మాదిరి కర్మలు చేస్తూ అనాసక్తంగా ఉండాలి. అప్పుడే సంసార బంధములు అంటవు అంటారు రామకృష్ణులు. కర్మలు అనాసక్తంగా చేయాలన్న గీతాభావం ఈ ఉదాహరణచే సులభంగా అర్థం కాగలదు కదా. సంశయాత్మ వినశ్యతి అని గీతాబోధ. ఎల్లప్పుడూ సందేహించువాడు నష్టపోవునని దీని భావం. ఇందుకు రామకృష్ణులు చెప్పిన సంశయ శర్మ కథ ఉదాహరణగా బాగా సరిపోతుంది. సంశయ శర్మ అనే వ్యక్తి తన ఊరు నుండి కలకత్తాకు పోవాలని బయలుదేరి త్రోవలో ఒకరిని కలకత్తాకు వెళ్లే మార్గాన్ని అడిగి వాడు చెప్పినట్లుగా కొంత దూరం వెళ్లి మరలా మరొకరిని మార్గం అడిగాట. వాడు, అబ్బే, ఈ మార్గం కాదు, వెనక్కి వెళ్లి ఎడమ చేతి వైపు ఉన్న దారిగుండా పోవాలి అనడంతో వెనక్కి వచ్చి ఆ మార్గంలో పోయాట. కొంత దూరం వెళ్లి ఎదురుగా వస్తున్న మరొకరిని అడిగితే వాడు మరో మూడో మార్గం చెప్పాట. ఇలా పొద్దువాలే వరకు నడిచినా సంశయ శర్మ బయలుదేరిన చోటు నుండి ఎంతో దూరం నడవలేకపోయాడు. అతని సందేహమే అతని ప్రయాణాన్ని పాడుచేసింది అంటారు రామకృష్ణులు. నిత్యం అనేక సంశయాలతో ఉండక నమ్మదగిన ఒక్క గురువును ఆశ్రయించి సంశయాన్ని విడవాలని గురుదేవుల భావం. గీతాచార్యుని సిద్ధాంతానికి ఈ ఉదాహరణ వ్యాఖ్యానమగును కదా. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం అని గీతాశ్లోకం. అవివేకులు సర్వోత్తమమైన నా స్వరూపాన్ని గ్రహించలేక సామాన్య మానవుగా తలుస్తారని పరమాత్మ మాటల భావం. ఈ భావాన్ని రామకృష్ణులు తీసుకున్న ఉదాహరణ ఎంతగా విశదపరుస్తుందో చూడండి. ఒక ధనవంతుడు తన పనివానికి ఒక వజ్రమిచ్చి దీన్ని బజారుకు తీసుకుని వెళ్లి ఎవరు ఎంత వెలకడతారో తెలియచేయమన్నాడు.
ఆ పనివాడు దానిని ముందు

ఒక కూరగాయల వ్యాపారి వద్దకు తీసుకుని వెళ్లగా అతడు ఆ వజ్రాన్ని అటూ ఇటూ త్రిప్పిచూచి 9 వేసల వంకాయలిస్తాను సరేనా అన్నాడు. పనివాడు మరొక ధర చెప్పమని అడిగినా అతడు నిరాకరించాడు. తరువాత ఆ పనివాడు వజ్రాన్ని తీసుకుని బట్టల వ్యాపారి వద్దకు వెళ్లగా అతడు 9 మీటర్ల బట్టకంటే దానికి విలువేలేదన్నాడు. చివరికి ఆ పనివాడు ఒక వజ్రాల వర్తకుని దగ్గరకు వెళ్తే వజ్రాన్ని చూపించగా అతడు ఆ వజ్రానికి 100,000 రూపాయల విలువ కట్టాడు. తెలియనివాడు వజ్రానికి తక్కువ విలువ కట్టినట్లే అవివేకులు వ్యక్తరూపమైన భగవంతుని యొక్క పరమోన్నతిని గుర్తించలేక సాధారణమైన మానవునిగా భావిస్తారని రామకృష్ణుల మాట. గీతాభావాన్ని ఈ దృష్టాంతం మరింతగా స్పష్టం చేసింది కదూ. అభ్యాస యోగయుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్ అన్న గీతాశ్లోకం అభ్యాసయోగాన్ని వివరిస్తుంది. మనస్సును ఇతర విషయములపై పోనీయక నిరంతరము అభ్యాసయోగంతో దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించువాడు ఆ పరమాత్మని పొందునని పై శ్లోకం తెలిపింది. ఈ అభ్యాసానికి రామకృష్ణులు చాలా ఉదాహరణలిచ్చారు. అందులో సర్కసు బాలిక ఉదాహరణ ఒకటి. సర్కసులో గుర్రము రివ్వున పరిగెత్తుచుండగా దానిపై ఒంటికాలు మీద బీబీ నిలిచియున్నది. ఎంతో కాలం అభ్యాసం చేసిన ఫలితంగానే ఆమెకు అనాయాసంగా ఇట్టి విన్యాసం చూపగలిగింది. ఇటిదే అభ్యాసయోగం. ప్రతిదినము భగవంతుని ప్రార్థించినచో అదే పరమాత్మను చేర్చగలదు అని రామకృష్ణులు చెప్పారు. నిరంతరం ఊదుతుంటేనే వెదురుకర్రల నిప్పు ఆరిపోకుండా ఉన్నట్లు నిరంతరం సాధనచే ఆధ్యాత్మికాగ్ని ప్రజ్వరిల్లగలదని రామకృష్ణులు ఉపదేశించారు. ఇలా చిన్న చిన్న భావాలతోనే గీతలోని అభ్యాసయోగ ప్రాధాన్యాన్ని రామకృష్ణులు తెలిపారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని భగవద్గీత ప్రకృతి పురుషుల సంబంధాన్ని తెలిపింది. పురుషుడైన భగవంతుని అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర లోకాన్ని సృష్టిస్తోంది. ఈ కారణం వల్లనే సంసార చక్రం పరిభ్రమిస్తోంది అని ఈ శ్లోక భావం. ప్రకృతి భగవంతుని అధ్యక్షతన ఎలా పనిచేస్తుందో రామకృష్ణులు సోదాహరణగా ఇలా చెప్పారు. వివాహం జరిగేటప్పుడు ఇంట్లో కార్యాలన్నీ ఎలా జరుగుతాయి? యజమాని ఒకచోట కూర్చొని ఆజ్ఞలను జారీ చేస్తూ ఉంటాడు. కాని అతగాడి ఇల్లాలు పసుపు బొట్టు పెట్టిన చీర ధరించి ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. పెళ్లి ఏర్పాట్లన్నింటినీ పరికిస్తూ స్త్రీలను పిల్లలను అందరినీ ఆమె ఆదరిస్తూ ఉంటుంది. తన భర్త అయిన యజమాని వద్దకు అప్పుడప్పుడు వెళ్లి వ్యవహారాలు ఎలా సాగుతున్నాయో అభినయించి చెబుతూ ఉంటుంది. ఆమె తెలియజేయాలనుకున్నదంతా గ్రహించి యజమాని అంగీకార సూచకంగా కేవలం తల ఊపుతూ ఉంటాడు. ప్రకృతి పురుషుల విషయం కూడా ఇలాంటిదే అంటూ సాధారణంగా మన ఇళ్లలో జరిగే విషయాన్ని ప్రకృతి పురుషులకు రామకృష్ణులు పోల్చారు. చిన్న దృష్టాంతంతో పెద్ద విషయాన్ని సమన్వయించటం రామకృష్ణుల చాతుర్యం. సమశత్రౌచ మిత్రేచ తథామానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత అని గీతాశ్లోకం. శత్రువులందుగాని మిత్రులందుగాని సమభావంతో మెలుగువాడు. మానావమానములు శీతోష్ణములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వముల పట్ల సమభావం కలవాడు, ఆసక్తి రహితుడైనవాడు ఉత్తమ పురుషుడని ఈ శ్లోక భావం. ఈ సంపూర్ణ భావాన్ని ఒక చిన్న ఉదాహరణతో రామకృష్ణులు ఇలా సమన్వయించారు. ఒక సాధువు జనసమ్మర్థమైన వీధి గుండా పోతూ పొరపాటున ఒక దుష్టుని కాలివేల్ని తొక్కాడు. ఆ దుష్టుడు కోపావేశాలతో సాధువును స్పృహ తప్పేట్లుగా నిర్దయగా హింసించాడు. ఆ సాధువును కనుగొన్న శిష్యులు అనేక ఉపచారాలు చేసి అతనికి స్మృతి కలిగించటానికై చాలా శ్రమపడ్డారు. కాస్త స్మృతి వస్తుంటే చూసి వారిలో ఒకడు, స్వామి, మీకు ఉపచారాలు చేస్తున్నదెవరో గుర్తించగలరా అని సాధువును అడిగాడు. అప్పుడు సాధువు, గుర్తించకపోవటమేమిటి, నన్ను కొట్టినవాడెవడో అతడే ఈ ఉపచారాలు చేస్తున్నాడు అన్నట్ట. నిజమైన సాధువుకు శత్రువని మిత్రుడని భేదభావం ఉండదు. అతనికి మానవమానములు సుఖదుఖములు సమానములే అంటారు రామకృష్ణులు. అందరిలో అన్నిటా సమభావం చూపే ఈ ఉదాహరణ గీతాశ్లోకానికి నిజమైన సమన్వయం కదూ. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిమచరేణ అధిగచ్చతి అన్న గీతాశ్లోకంలో పరిపూర్ణ హృదయంతో సర్వాత్మన భగవంతుని శరణు వేడాలనే భావం చెప్పబడింది. అప్పుడే మానవుడు శాశ్వత శాంతిని పొందగలడని గీతాకారుని మాట. రామకృష్ణులు కూడా భగవంతుని మాత్రమే శరణు వేడమన్నారు. ఆయన ఇలా ఉపదేశించారు. తండ్రి ఎత్తుకున్న పిల్లవాడు, తండ్రి చేతిని పట్టిన పిల్లవాడు ఇద్దరూ గాలిపటాన్ని చూచి చప్పట్లు కొట్టారు. కాని తండ్రి చేతిని వదలి చప్పట్లు కొట్టిన పిల్లవాడు అంతలో తడబడి జారిపడ్డాడు. తండ్రి ఎత్తుకున్న పిల్లవాడు ఆనందంగానే ఉన్నాడు. భగవంతునకు ఆత్మార్పణ చేసుకున్నవాడు ఆ బాలుని వంటివాడు. తండ్రి అండలో బాలుడు సుఖముగా ఉన్నట్లు పరమాత్మను శరణుజొచ్చినవాడు సుఖశాంతులను పొందగలరు అని రామకృష్ణులు గీతాభావాన్ని ఉదాహరణపూర్వకంగా సమన్వయించారు.
రామకృష్ణ

0: ఉపదేశాలు మనోహరంగా ఉంటాయి. ఇవి సామాన్యమైన దృష్టాంతాలతో, నీతి కథారత్నాలతో పండిత పామరులు ఇద్దరినీ సమంగా ఆకట్టుకుంటాయి. నవ్వించే మాటల్లోనే గీతలోని గంభీరమైన ఆధ్యాత్మిక విషయాలు వారి ఉపదేశాల్లో ప్రతిబింబిస్తాయి. గీత సిద్ధాంత విషయమైతే రామకృష్ణుల ఉపదేశాలు వాటికి దృష్టాంతములతో కూడిన వివరణనిస్తాయి. గీత గంభీరమైతే రామకృష్ణుల ఉపదేశములు సరళములు. శ్రీకృష్ణ శ్రీరామకృష్ణుల ఉపదేశాలను సమన్వయించుకున్నచో మనం నిత్యం ఆనంద పథంలో పయనించగలుగుతాం.
1: శ్రోతలు కాంతిరేఖలు కార్యక్రమంలో సామాన్యునికి గీతార్థం వివరించిన శ్రీ రామకృష్ణ పరమహంస గురించి డాక్టర్ పీపీవీడి నాగత్రిశూలపాణి గారి ప్రసంగం విన్నారు. ఆడానేని ఈడానేని అంతటా నేని, ఇందుగలడు అందుగలడు అన్న సందేహంపు వలదు, అంతటా నేని, సృష్టి స్థితి లయము నేని అన్నదే భగవద్గీత సారము. మరి దీని గురించి ఈ పాట విందాం.

లడు అందుగలడు అన్న సందేహంపు వలదు. అంతటా నేనే, సృష్టిస్థితి లయము నేనే అన్నదే భగవద్గీత సారము. మరి దీని గురించి ఏ పాట విందాం.

0: కరిగిన మది మందిరమున. పాట విన్నారు కదా, ఇప్పుడు వినండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా తామరా
5: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50

0: స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బిఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి వివరాలను తెలుసుకుందాం. ఈరోజు జూన్ నెల 3వ తేదీ, విలియం హార్వే వర్ధంతిగా పరిగణించిన రోజు. ఆధునిక శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీకి పితామోహునిగా పిలిచే విలియం హార్వే 1578 ఏప్రిల్ 1 ఇంగ్లాండ్లో జన్మించారు. 1602 వైద్యశాస్త్ర పట్టా పుచ్చుకున్న హార్వే ఆనాటి ఇంగ్లాండ్ రాజు మొదటి చార్లెస్ ఆస్థాన వైద్యులయ్యారు. ఆనాటికి రక్త ప్రసారం గురించి వాడుకలో ఉన్న అభిప్రాయాలు వీరికి రుచించలేదు. ఆనాటి అభిప్రాయం గుండె నుండి బయలుదేరిన రక్తం రక్తనాళాల్లో అటూ ఇటు ప్రవహించి హరించుకుపోతుంది, గుండెకు చేరదు. కానీ 1615లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ లో ఉపాధ్యాయులైన తర్వాత ఆ విషయం నిగ్గు తేల్చాలని హార్వే భావించారు. జంతువుల రక్త ప్రసారం పరిశీలించి నాడి కొట్టుకోవటమంటే గుండె కొట్టుకోవటమేనని తెలుసుకున్నారు. ఆ తర్వాత మనుషుల మృతదేహాలను పరిశీలించి గుండె ఒక పంపులాగా పనిచేస్తుందని, శరీరంలో సిరలు, ధమనుల ద్వారా రక్తం వలయాకారంలో ప్రవహిస్తుందని తెలియజేశారు. మనిషి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంపు చేస్తుందో కూడా చెప్పగలిగారు. 1628లో ఇన్ అనాటమికల్ ఎక్సర్సైజ్ ఆన్ ది మోషన్ ఆఫ్ ది హార్ట్ అండ్ బ్లడ్ ఇన్ లివింగ్ థింగ్స్ అని, రక్త ప్రసారం మీద 1651లో ఎక్సర్సైజెస్ ఆన్ ది జనరేషన్ ఆఫ్ యానిమల్స్ అని పిండాభివృద్ది మీద పుస్తకాలు ప్రచురించారు. 1657 జూన్ 3వ తేదీన వీరు మరణించారు. వీరి పరిశోధనా ఫలితాలే నేటికి వైద్యరంగం ఉపయోగించుకుంటుంది. అలాగే జూన్ 3వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ భారత్లోని స్వదేశ సంస్థానాలకు గల సార్వభౌమత్వాన్ని తొలగించబడుతుందని ప్రకటించారు. 1547 తర్వాత ఆయా సంస్థానాలు తమ భవిష్యత్తును గూర్చి తమకిష్టమైన నిర్ణయం తీసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమం 3/6/1947 బ్రిటిష్ వైస్రాయ్ భారత్లోని స్వదేశ సంస్థానాలకు గల సార్వభౌమత్వాన్ని తొలగించిన రోజుగా ప్రకటించడం జరిగింది. ఇది చరిత్రలో ఈరోజు యొక్క ప్రత్యేకత.
11: రైచినా, అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో. బెరిన పో.
12: అమ్మా బ్యాగే.
13: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి, ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 24 ఉండప్పా, వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తే ఉండు సార్. 6 8 సార్?
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్? ఉండప్ప, ఇందాక సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంకు లో డబ్బులున్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులో ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: ఏది మన చేతిలో ఉన్నా లేకపోయినా ఆరోగ్యం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయం అందరికీ విదితమే. అయితే ఓట్స్తో ఆరోగ్యం ఏ విధంగా వస్తుంది అన్న విషయానికొస్తే, బ్రేక్ఫాస్ట్ ను ఓట్స్తో ప్రారంభించగలిగితే మెటబాలిక్ రేటు పెరిగి తీరాల్సింది. ఓట్స్లో న్యూట్రియెంట్స్ పరిపూర్ణంగా ఉండటంతో ఇన్సులిన్ లెవెల్స్ ను స్టెబిలైజ్ చేస్తాయి. రెగ్యులర్ గా ఓట్స్ ను ఆహారంలో వాడితే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, గుండెకి సంబంధించిన సమస్యల్ని నిరోధిస్తుంది ఓట్స్. ఈ యాంత్రిక జీవనంలో అధిక బరువుతో బాధపడేవారు విధిగా బ్రేక్ఫాస్ట్ డిన్నర్లలో ఓట్స్నే వాడుతూ ఉంటారు. ఓట్స్లో యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజ్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నట్లు ఇటీవలే పరిశోధనల్లో కనుగొన్నారు. గుండెకి రక్షణ కలిగించే ఏ ఐనాంద్రమైడ్ ఓట్స్లో ఉన్నాయి. ఆరోగ్యదాయిని ఓట్స్. ఆయిల్ ఫుడ్స్ కంటే ఓట్స్ చేరిస్తే ఆరోగ్యకరం. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోకి తీసుకుందాం, ఓట్స్తో ఆరోగ్యాన్ని పొందుదాం. మరి ఇంతటితో ఇవాల్టి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

0: benefits by simplifying taxes and lowering everyday costs. The Pradhan Mantri Awas Yojana Urban, launched in 2015, has transformed the lives of crores of people by providing them with secure housing. Out of the total 1 crore 25 lakhs sanctioned houses, over 98 lakhs are completed or delivered to beneficiaries across the country so far. Talking to Akashwani News, Abhishek Kumar from Uttar Pradesh said the scheme is ensuring housing for the poor and bringing relief to those living in rented accommodation.
1: My name is Abhishek Kumar. I have applied for the Pradhan Mantri Awas Yojana for 2 years. After applying, I got a lottery ड्रॉ के माध्यम से मकान आवंटित हो गया। आवंटित होने के बाद उसकी जो किस्तें बननी है वो मैं जमा कर रहा हूँ। जमा होने के बाद उसकी रजिस्ट्री आने वाले कुछ समय में हो जाएगी। उसके बाद मेरे को मकान आवंटित हो जाएगा, रजिस्ट्री कब्जा हो जाएगा। स्कीम बहुत ही बढ़िया है जिससे गरीब लोगों को आवास मिल रहे हैं।
0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना हैज एनेबल्ड 43.52 करोड़ हेल्थ कार्ड एक्सपेंडिंग एक्सेस टू हेल्थ केयर प्रोटेक्शन व्हाइल प्रधानमंत्री भारतीय जन औषधि परियोजना स्कीम इज प्रोवाइडिंग क्वालिटी जेनेरिक मेडिसिन एट 50-80% लोअर प्राइसेज थ्रू जन औषधि केंद्र। टॉकिंग टू आकाशवाणी न्यूज, ब्रह्मदेव ऑफ बिहार सेड दैट द मेडिसिन एट दिस केंद्रज आर अवेलेबल एट वेरी अफोर्डेबल प्राइस देन द मार्केट।
2: मेरा नाम ब्रह्मदेव मालाका, मैं बिहार से हूँ, मधेपुरा जिला से। लगभग एक साल से यहाँ से दवाई ले रहा हूँ। सस्ती दवाई मिलती है, डॉक्टर का विश्वास है कि जन औषधि से दवाई खरीदे की सलाह पर हम लोग चलते हैं, बराबर दवा लेते हैं। यही दवा यदि बाहर में लेना चाहते हैं तो महंगी दवा मिलती है। तो सरकार की संस्था है, इससे गरीब की समस्या हल होती है।
0: द प्रधानमंत्री मुद्रा योजना लॉन्च्ड इन 2015 हैज ऑल्सो इवॉल्व्ड इनटू अ पावरफुल इंस्ट्रूमेंट ऑफ एम्पावरमेंट। अंडर द स्कीम 40 लाख करोड़ रुपीज ऑफ लोन्स हैव बीन डिसबर्स्ड टू द बेनिफिशियरीज सो फार। एज इनकम्स राइज एंड अपॉर्चुनिटीज एक्सपैंड, इंडियाज मिडिल क्लास इज एक्टिवली ड्राइविंग द नेशंस ग्रोथ एम्बिशन एंड फ्यूचर प्रॉस्पेरिटी। आनंद कुमार, आकाशवाणी न्यूज, दिल्ली।
3: The government has decided to gradually phase out the wholesale price index and replace it with a comprehensive producer price index system. The decision was taken to modernize country's inflation and pricing data framework and align it with global best practices. The Commerce and Industry Ministry has said that the government has approved the revision of the base year of the wholesale price index from 2011-12 to 2022-23. Bangladesh's Foreign Minister Khalilur Rahman has been elected President of 81st Session of UN General Assembly. Dr. Rahman emerged victorious in a closely contested election held in UN General Assembly, garnering 99 votes against Cyprus' Special Envoy for Multilateralism, Andreas Kakouris, who got 91 votes. His one-year tenure as head of the Chief Deliberative, Policy-Making and Representative Organ of the United Nations will commence in September. External Affairs Minister Dr. S. Jaishankar has congratulated Dr. Rahman on his election as UN General Assembly President. In a social media post, Dr. Jaishankar said that he is looking forward to working closely with Dr. Rahman to advance the shared priorities of India and Bangladesh and strengthen multilateral cooperation. Indian nationals will no longer require an airport transit visa when travelling to a third country through German airports beginning today. German Embassy in India announced that the exemption will simplify travel for Indian citizens transiting through Germany on their way to other international destinations. The embassy described the decision as a reflection of the growing partnership between the two countries. It said the move underlines the German government's commitment to deepening ties between the two countries, facilitating the movement of people. India has welcomed the operationalization by Germany of the announcement waiving requirement of transit visa for Indian nationals transiting through Germany exclusively by air. External Affairs Ministry said that the announcement was made after discussions between Prime Minister Narendra Modi and Chancellor of Germany Friedrich Merz during his visit to India in January this year. The ministry said that this new arrangement would further enhance people-to-people ties between India and Germany. On to sports. In women's cricket, England sailed to a 6-wicket win over India in the third and final T20 international to clinch the series 2-1 at the county ground Taunton in England last night. India felt confident after taking 3 early wickets, but a commanding partnership between Heather Knight and Alice Capsey helped England chase down 180 with ease. India set a target of 181 runs against England. In reply, England scored 184 for 4 in 18.3 overs. Earlier, England won the toss and opted to bowl. Indian women made 180 for 5 in 20 overs. Alice Capsey was declared player of the match as well as player of the series. In badminton, PV Sindhu advanced to the second round of the Indonesia Open after overcoming a tough challenge in the opening match, returning to the world's top 10 rankings for the first time since October 2023. Sindhu defeated Thailand's Busanan Ongbamrungpan in the first round of the prestigious BWF Super 1000 tournament in Jakarta. However, it was disappointment for India in men's singles as Lakshya Sen crashed out in the opening round after suffering a defeat. Today in men's singles, HS Pranoy will face Ireland's Nat Nguyen and Ayush Shetty will meet China's Wang Hongyang. In men's doubles, the Indian duo of Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty will begin their campaign against Malaysia's Kai King Hang and Arun Thai. And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
4: Thank you, Shagun. All dailies lead with the centre's action in the wake of irregularities in CBSE exams. Hindustan Times opens with the headline, CBSE Chairman, Secretary shunted amid outcry, while the Tribune adds, Government forms panel to probe on-screen marking. Pioneer reports, CBSE re-evaluation portal faces new cybersecurity challenges. Indian Express on its editorial page writes, Girls rewrite G-script, campus must keep pace. For the first time, more than 10,000 girls have qualified for admission to premier engineering institutions, including IITs. This year, G witnessed a striking improvement that has pushed the number of successful females up by almost 89% since 2019. In international news, Asian Age mentions Israel PM calls off Beirut strike after heated call with Trump, while the Pioneer reports Trump slams Netanyahu over Lebanon offensive. Times of India informs El Nino is rapidly developing and is set to impact global temperature and rainfall patterns under the headline World Meteorological Organization's El Nino Alert raises odds of severe impact on monsoon with 80% chance of onset during June-August period. And finally, under a piece titled Tigress Zenith Gives Birth to Four Cubs in Odisha Simlipal, the Hindu informs the translocation effort aimed at enhancing the genetic diversity of tigers in Odisha Simlipal Tiger Reserve has reserved major boosting, adding a proud chapter to Odisha's natural resources and wildlife conservation efforts. With that, it's back to you, Shagun.
3: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Venezuela's acting President Delcy Rodriguez to be on a five-day visit to India beginning today. Senior Congress leader D.K. Shivkumar to be sworn in as Chief Minister of Karnataka this afternoon. West Bengal Chief Minister Suvendu Adhikari to launch Annapurna Yojana to provide 3,000 rupees every month to eligible women in the state today. Bangladesh Foreign Minister Khalilur Rahman, elected President of 81st Session of UN General Assembly. External Affairs Minister Dr. S. Jayashankar congratulates him. And in women's cricket, host England beat India by 6 wickets in third and final T20 International to seal 3-match series to 1. And with that, we end the morning news. Have a nice day.
5: Akashvani.
6: విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాలో సాగుతున్న జనగణన కార్యక్రమ అమలు తీరును తెలుసుకున్న రాష్ట పరిశీలకులు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు మరింత బలంగా అడుగులు వేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన సమీక్షించారు. విమానాశ్రయ రన్వే, చెక్ఇన్, లగేజ్ కౌంటర్, ఇంటీరియర్ వర్క్స్ పనులను పరిశీలించారు. ప్రస్తుతం 99.3% పనులు పూర్తయినట్టు జీఎంఆర్ అధికారులు కేంద్ర మంత్రికి నిర్మాణ పురోగతిని వివరించారు. ఈ సందర్బంగా పలు కీలక సూచనలను రామ్మోహన్ నాయుడు చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ స్థాయి వస్తువులను చేరువ చేశామని, అతి త్వరలో ప్రారంభోత్సవం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు వేగంగా అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనగణను నాణ్యవంతంగా సకాలంలో పూర్తి చేయాలని జనగణన రాష్ట పరిశీలకులు పీవీఎల్ఎన్ శర్మ సూచించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రాంతాల్లో జనగణన నిర్వహణ తీరును పరిశీలించారు. పలు ఇళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడి జనగణన సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. తెలుసుకున్నారు. సిబ్బంది ఏ విధంగా వివరాలను సేకరిస్తున్నారు, ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారు అనే అంశాలపై స్థానికులను అడిగి సమాచారం సేకరించారు. సిబ్బందితో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో అమలు విధానం తదితర అంశాలను తెలుసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం మండలం కొండకరకాం రాజాంగారా చీపురుపల్లిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ

0: ఈ పార్కుల నిర్మాణానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. కొండ కరకాం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి పరిశుభ్రంగా రూపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పిలుపునిచ్చారు. నెల రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమానికి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి విజయనగరంలోని జెడ్పీ కార్యాలయం సమీపంలో శ్రీకారం చుట్టారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వేతన శ్రామికులకు నిరంతర ఉపాధిని కల్పించడంతో పాటు దీర్ఘకాలిక జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జలధార జలహారతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫలితంగా రోజువారీ వేతనదారులకు పని కల్పించడంలో విజయనగరం జిల్లా రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కనీసం 60% పనులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించాల్సి ఉండగా ఇందులో భాగంగానే సామాజిక పనుల కింద చేపల చెరువుల తవ్వకం ప్రతిపాదనలను వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. శ్రామికులకు చేతినిండా పనిని కల్పిస్తూనే మరోవైపు భూగర్భ జలమట్టాలను పెంచాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రతి మండలంలోనూ ఫిష్ పాండ్ పనులను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. వివిధ ప్రతిపాదిత అభివృద్ది ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భోగాపురం, డెంకాడ మండలాల్లోని పలు భూములను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న భూములు, వాటి ప్రస్తుత స్థితిగతులు, సరిహద్దుల వివరాలను సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ మ్యాపుల ద్వారా సమగ్రంగా వివరించారు. పారిశ్రామిక ప్రగతికి, రాబోయే ప్రాజెక్టులకు ఏ భూములు అనుకూలంగా ఉంటాయనే అంశంపై అధికారుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. భూముల పరిశీలన అనంతరం ఎండీ దినేష్ కుమార్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న రన్వే, టెర్మినల్ భవనం, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. రాష్టంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్దితో ముందుకు వెళుతున్నామని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ, వ్యాఖ్యానం మణిశ్రీ, సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో శ్రోతలు కోరిన గీతం వినే ముందు వాణిజ్య ప్రకటన విందాం.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप.

0: अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: అభిరుచి కార్యక్రమంలో ముందుగా శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, పుణ్య వెంకటేశం, కార్తీక్, బండి కృష్ణాగౌడ్, కోసిగి భిక్షపతి వారి కుటుంబ సభ్యులు అండి. వీరందరూ కోరుతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించండి, రౌలీ అల్లుడు చిత్రం నుండి అని కోరుతున్నారు. బప్పిలహరి సంగీతం సమకూర్చగా సీతారామ శాస్త్రి తన కళాన్ని అందించారు. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం రౌడీ అల్లుడు చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: అభిరుచి కార్యక్రమంలో తర్వాత బృందావనం చిత్రం నుండి రాహుల్ నంబియార్ పాడిన గీతాన్ని వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. శ్రోతలు వచ్చేసి రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత్, సునీత, చిట్టి, రిక్కి వారి కుటుంబ సభ్యులు. మరి SS తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమం తర్వాత వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి శ్రోతలు గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులండి. వీరు కోరుతున్న పాట ఆగడు చిత్రం నుండి మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మరి ఈ పాట విందాం.

శ్రోతలు కన్నుల ఎఫ్ఎం బ్యాండ్పై అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సికింద్రాబాద్ బురదగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి శ్రోతలు కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్యమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి కుటుంబ సభ్యులు అండి. వీరు కోరిన పాట కృష్ణ చిత్రం నుంచి చక్రి స్వీయ సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్ సాధనా సర్గంతో కలిసి పాడిన గీతమిది చంద్రబోస్ సాహిత్యం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లాహన్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వారి కుటుంబ సభ్యులండి. వీరందరి కోరిక మేరకు షకిల్ హాడా చిన్మయ్యి పాడిన గీతమిది. వనమాలి సంగీతం, హరీష్ జయరాజ్ సంగీతం, చిత్రం ఆరెంజ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా, నడువులో తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
5: ఒకే ఒక్కడు చిత్రం నుండి శంకర్ మహాదేవన్, కవితా కృష్ణమూర్తి పాడిన గీతాన్ని వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపూరి కాలనీ నుండి మనమా, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, బన్నపురం, దశరథ్, వనజ, బాల నరసింహ, మొహమ్మద్ సన్నతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్ వారి కుటుంబ సభ్యులండి. మరి ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్, కవితా కృష్ణమూర్తి పాడిన ఈ గీతాన్ని వినిపిస్తున్నాం. కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం ఒకే ఒక్కడు చిత్రం నుండి

0: అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి శ్రోతలు ఉత్తరం రాశారండి. వీరొచ్చేసి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, బన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, కళ్యాణ్, ఆరాధ్య వారి కుటుంబ సభ్యులండి. వీరందరూ కోరుతున్న పాట ఎంఎం మానసి పాడిన గీతం. ఇది చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం, చిత్రం రంగస్థలం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఓబ్లేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
4: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
3: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
4: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
3: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
5: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
6: శ్రోతలు, కర్నూలు జిల్లా చిత్తారి వీధి నుండి బి మద్దయ్య, సాలమ్మ, గురునందన్, మోక్షిత, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, అలాగే రేడియో వింటున్న శ్రోతలందరి కోసం అంటూ ఉత్తరములు రాశారండి వీరు శ్రోతలు. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన కోటి సంగీత నిర్వహణలో చంద్రబోస్ గీతమిది. చిత్రం అమ్మ దొంగ.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా బుజ్జిగాడు చిత్రం నుంచి ఓ మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, మహబూబ్నగర్ నుంచి సాయి, సరస్వతి, అవినాష్, రవి, రాజా, వాణి, లీల వారి కుటుంబ సభ్యులు.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడిస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండప్ప, ఇందాక నీ సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్నా నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులన్నీ పోయేటివి.
3: ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి మరలా అభిరుచి కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:25 వినవచ్చు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి చిత్రాంజలి కార్యక్రమంలో ముందుగా హరిహరన్ ఆలపించిన గీతమిది సుజాతతో కలిసి మణిశర్మ సంగీతం చిత్రం సీను

చిత్రాంజలి కార్యక్రమం తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం, చిత్రం కూలీ నెంబర్ 1.

కార్యక్రమంలో తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన గీతమిది. సాహిత్యం సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా, చిత్రం వారసుడొచ్చాడు.

కార్యక్రమంలో చివరిగా జయం మనదేర చిత్రం కోసం కుమార్ సాను స్వనత పాడిన గీతమిది. సీతారామ శాస్త్రి సాహిత్యం, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వింటారు. మరి ముందుగా విజయవాడ నుంచి ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు రిలే.
1: ఆకాశవాణి పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నూతన భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసి సంక్షేమం అభివృద్దిని సమతూకం చేస్తూ తన సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా మే 26న ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో విజయంతో రెండవసారి, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయంతో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం చాలా రంగాల్లో పరివర్తన సాధించింది. 2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత భారతదేశం జపాన్ అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ది, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కాలంలో దేశం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యూహాత్మకంగా అనేక చారిత్రాత్మక మార్పులను చూసింది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ది దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజనల ద్వారా సామాన్య ప్రజలకు సామాజిక భద్రత కల్పించబడింది. కార్పొరేట్ పన్ను సంస్కరణలు ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. ఆధార్, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు సేవల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. 2025 నాటికి యూపీఐ 228.3 బిలియన్ల లావాదేవీలను నిర్వహించింది. ఆధార్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ. డిజిలాకర్కు 300 మిలియన్లకు పైగా వినియోగదారులున్నారు. కేవలం పట్టణాలకి పరిమితం కాకుండా డిజిటల్ విప్లవాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లారు. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ గర్వంగా నిలబడటంలో మోదీ ప్రభుత్వ సంకల్పం ఎంతో ఉంది.

0: ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, నమో డ్రోన్ దీదీ, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ వంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశంలోని రైతుల అభివృద్దితో పాటు వారి ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, రైతులకు పర్యావరణానికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ రైతు సంక్షేమం మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు.
1: కిసానో కా హిత్ హమారి సర్కార్ కి సర్వోచ్చ ప్రాథమికత హై. ఆజ్ సర్కార్ హర్ కిసాన్ పరివార్ కే ఇర్ద్ గిర్ద్ ఏక్ పూరా సురక్షా కవచ్ బనా రహీ హై. కిసానో కో సస్తీ ఖాద్ మిల్తీ రహే ఇస్కే లియే బీతే వర్షో మే హమారి సర్కార్ నే లాఖో కరోడ్ రూపే ఖర్చ్ కియే హై. దునియా మే ఆజ్ యూరియా కి జో బోరీ.
0: వస్తుసేవల పన్ను జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్దీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందించే అంత్యోదయ సూత్రంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగా ఊహించని మైలురాళ్లను అందుకుంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని, ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకాన్ని తెచ్చారు. దీనివల్ల భారత్లో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, సెమీకండక్టర్ల తయారీ ఊపందుకుంది. గత 12 ఏళ్లలో భారతదేశంలో రోడ్డు, రైలు, వాయు రవాణా వ్యవస్థల పరంగా మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన పురోగతి చోటు చేసుకుంది. జాతీయ రహదారుల నిర్మాణం రోజుకు సగటున 28 నుంచి 30 కిలోమీటర్లకు పెరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో దేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. పీఎం గతిశక్తి వంటి బృహత్తర ప్రాజెక్టులు రవాణా రంగాన్ని ఆధునీకరించాయి. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుదీకరణ పూర్తి చేయడంతో పాటు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచారు. ఇటీవల తెచ్చిన భారతదేశ అణుశక్తి సుస్థిర వినియోగం మరియు పురోగతి శాంతి చట్టం ద్వారా అణుశక్తి రంగంలోకి నిబంధనలతో కూడిన ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతిచ్చారు. గతంతో పోలిస్తే ప్రపంచశ్రేణి మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్ కేటాయింపుల్లో 6 రెట్లు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. పీఎం గతిశక్తి కోసం లక్షల కోట్లు ఖర్చుపెట్టి రోడ్డు, వాయు, రైల్వే, జలమార్గాలు ఇలా అన్నింటిలో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఉత్తరాన చీనాబ్ వంతెన, తూర్పున అరుణాచల్ప్రదేశ్లోని సేలా సొరంగం, అస్సాంలోని బోగిబీల్ వంతెన, పశ్చిమాన ముంబైలో అటల్ సేతు, దక్షిణాన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ సీలిఫ్ట్, ఇలా ఎన్నో గర్వించదగ్గ ప్రాజెక్టులను పూర్తి చేసింది.
1: ఆజ్ భారత్ మే హో రహే ఇన్ వికాస్ కార్యోకో దేఖ్కర్ దునియా భీ హరాన్ హై. అబ్ ఉత్తర్ మే జాయేంగే తో చీనాబ్ బ్రిడ్జ్ జైసా నిర్మాణ దేఖ్కర్ లోగ్ హరాన్ హై. పూర్వ కీ తరఫ్ జాయేంగే తో అరుణాచల్ కీ సేలా టనల్, అసమ్ కా బోగిబిల్ బ్రిడ్జ్ ఆప్కా స్వాగత్ కర్తే హై. పశ్చిమ భారత్ మే ఆయేంగే తో ముంబై మే సమందర్ పర్ బనా అటల్ సేతు నజర్ ఆయేగా. సుదూర్ దక్షిణ మే దేఖేంగే తో పంబన్ బ్రిడ్జ్ మిలేగా జో అప్నీ తరహ కా దేశ్ కా పెహలా బ్రిడ్జ్ హై.
0: కోవిడ్-19 సమయంలో ప్రారంభమైన పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల బలోపేతం ద్వారా రక్షణ రంగాన్ని పటిష్టం చేసింది. రక్షణ రంగ ఎగుమతుల్లో భారతదేశం సరికొత్త రికార్డులు సృష్టించింది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38 వేల

0: 424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. భారతదేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ వ్యవస్థ, ఆకాశ్ వాయు రక్షణ వ్యవస్థ, తేజస్ యుద్ద విమానం ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ సైనిక పరాక్రమానికి కొత్త చిహ్నంగా నిలిచింది. రక్షణ ఉత్పత్తిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. ఉగ్రవాదులకు గట్టి సందేశమిచ్చేలా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు బలమైన జాతీయ భద్రతా విధానాన్ని చాటిచెప్పాయి.
1: ఆపరేషన్ సింధూర్ ఏ సిర్ఫ్ నామ్ నహీ హై, యే దేశ్ కే కోటి కోటి లోగో కి భావనాఓ కా ప్రతిబింబ హై. ఆపరేషన్ సింధూర్ న్యాయ కి అఖండ ప్రతిజ్ఞ హై. 6 మై కి దేర్ రాత్, 7 మై కీ సువ పూరీ దునియా నే ఇస్ ప్రతిజ్ఞా కో పరిణామ్ మే బదల్తే దేఖా హై.
0: G20 అధ్యక్షతను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ తరఫున గళం వినిపించడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత స్థానం బలపడింది. G20లో ఆఫ్రికన్ కూటమికి శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయించటం, భారత్ మధ్యప్రాచ్యం ఐరోపా ఆర్థిక కారిడార్ ప్రకటన భారతదేశానికి ఒక దౌత్య విజయంగా పరిగణించబడుతోంది. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. గతంలో కేవలం ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గ్రహాంతర పరిశోధనలు, స్వదేశీ నావిగేషన్, ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ఒక సూపర్ పవర్గా అవతరించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్, రోవర్లను సురక్షితంగా దించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. దేశ అంతరిక్ష ప్రయాణం కేవలం ఉపగ్రహాలు ప్రయోగించే దేశం స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కోవిడ్ వైరస్ సృష్టించిన సంక్షోభాన్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కోవడం మోదీ పటిష్ట నాయకత్వానికి నిదర్శనం. భారతదేశం చేపట్టిన కోవిడ్-19 టీకా కార్యక్రమం మానవ చరిత్రలోనే అత్యంత భారీ, అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అత్యంత వేగంగా, పారదర్శకంగా టీకాలను పంపిణీ చేయడం ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. అలాగే కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కలయి అయిన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని చట్టపరమైన ప్రక్రియ ద్వారా సాకారం చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలు ఇంధన కొరత ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేకుండా చేయడం కూడా ఎన్డీఏ ప్రభుత్వ దార్శనికతకు మరొక తార్కాణం. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 12 సంవత్సరాల పాలనలో వికసిత్ భారత్ దార్శనికతతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం ద్వారా సమ్మిళిత అభివృద్దిపై ప్రధానంగా దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, దేశంలో డిజిటల్ విప్లవం, అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరగటం ఈ ప్రభుత్వం సాధించిన విజయాలని చెప్పడంలో సందేహం లేదు. మొత్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన భారతదేశాన్ని ఒక నిశ్చల స్థితి నుండి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో విజయవంతమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ స్థూల దేశీయోత్పత్తి గణనీయంగా పుంజుకోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరగడం వంటి పరిణామాలు ఈ కాలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే 3 సూత్రాలను మూలస్తంభాలుగా చేసుకుని రూపొందించిన విధానాలు సంక్లిష్టమైన పరిపాలనాపరమైన సవాళ్లను అధిగమించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయి. అభివృద్దితో పాటు దేశ వారసత్వ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యమిస్తూ సాగుతున్న నరేంద్రమోదీ పాలనలో ఆర్థికాభివృద్ది నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు

0: మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. గడచిన 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సంస్కరణలను అమలు చేస్తూ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ఆయన చేస్తున్న కృషి అసాధారణమైంది. నవభారత ప్రగతి ప్రయాణం రాబోయే తరాలకు సరికొత్త భవిష్యత్తును అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కరీంనగర్ జిల్లా అమ్మన్నగుర్తు నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు కోరుతున్నారు గీతాంజలి. ఈ చిత్రానికి చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమం తర్వాత సీతారత్నం గారి అబ్బాయి ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగా వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత గజదొంగ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వినిపించమంటున్నారు. గోపికా నగర్ నుండి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్. గీత రచన వేటూరి.

ఇదంతా ఒక కళ, తీయుట కళ. ఫర్గెట్ యుగ యుగాలుగా ఆడది చేసే తగ పేరు ప్రేమ. మనసు నేరమై మమత పాపమై పడే శిక్ష ప్రేమ. రాజ్యాలెన్నో కూల్చిన ప్రేమ, రక్త

0: ಕನ್ನಡ ಮಚ್ಚೆ ಪ್ರೇಮ, ನೀತಿ ಮರಟಿಯೇ ಮಚ್ಚೆ ಪ್ರೇಮ, ಇದೇನಾ ಪ್ರೇಮ?
1: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట నుంచి శివప్రసాద్, శ్రీను, వెంకటేశ్వర్లు, సరోజినమ్మ, రమణమ్మ, ప్రసాద్, ముజీర్, బాబురావు, రవి, నటరాజ్, ఇంకా కొండయ్య, పెంచలమ్మ, నజీర్, పరంధామయ్య, వెంకటేశ్వర్లు, సురేష్ వీరంతా కోరుతున్నారు చిలక జోస్యం ఈ చిత్రానికి. పి. సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హైదరాబాద్ వనస్థలపురం నుంచి బాలరాజు, రేణుక వీరు కోరుతున్నారు రాక్షసుడు. ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో తరువాత సెవెంత్ సెన్స్ ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన భువనచంద్ర. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. వీరి కోరికపై ఈ పాట

తర్వాత వాన ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన సిరివెన్నెల. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోత విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. వీరి కోరికపై ఈ పాట.

తరువాత ఎద్దుమైలేరం శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరు కోరుతున్నారు కూలీ నెంబర్ 1 ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, త్రిలోక్చారి, నవీన్చారి, ఇంకా సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరు కోరుతున్నారు శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా సెవెన్త్ సెన్స్ ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట వింటారు. రచన భువనచంద్ర.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. విశాఖపట్నంలో 2 గిగావాట్ల సామర్థ్యంతో భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఏట్రంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాష్టంలోని యువతకు విస్తృత అవకాశాలు కల్పించడం, డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయాలన్నది లక్ష్యమని ఆయన తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలుగు రాష్టాలు మార్గదర్శకంగా నిలవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. తెలుగు జాతి ఐక్యత, కృషి, సంకల్పమే మన భవిష్యత్తు విజయాలకు పునాది అని ఆయన నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యత చూడాలని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా జూన్ 5న రాష్ట వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమం నిర్వహిస్తామని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనదే అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒంగోలు నగరంలో కాలువలు శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో మైభారత్ విజయనగరం జిల్లా యువజన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీని ఈ రోజు నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా యువజనాధికారి ప్రేమ్ భారత్ కుమార్ విజయనగరం పట్టణంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల పిల్లల శారీరక, మానసిక అభివృద్ది లోపాలను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు వినియోగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అనంతపురం జిల్లా ఐసీడీఎస్ పీడీ శశికళ పేర్కొన్నారు. జిల్లా అంతటా దశలవారీగా వారం రోజుల పాటు జరిగే క్షేత్ర కార్యశాల కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రోజూ తమ మధ్య సందేశాల మార్పిడి జరుగుతూనే ఉందని ట్రూత్ సోషల్లో నిన్న వ్యాఖ్యానించారు. నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ నిన్న ప్రకటించింది. కేరళ లక్షద్వీప్లలో గడిచిన 2-3 రోజులుగా వర్షాలు కురుస్తుండటం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో వాతావరణం రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉందని తెలిపింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: TFM 101.3.
1: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు 90 కోట్ల

0: विविध भारती FM 101.3
1: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు 90 కో

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ విచ్ హవ్ బీన్ టచింగ్ అవర్ హార్ట్స్ అండ్ మెమరీస్, ద వాయిస్ దట్ రిమైండ్స్ అస్ అవర్ హిస్టరీ, ద వాయిస్ connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: भारती एफएम 101.3।
1: ఫోర్ ఓ క్లాక్ 5:35 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. వివిధాకి కూడా మనం ఎంట్రీ ఇచ్చేసాం, బట్ మీ మెసేజెస్ ఉన్నాయి కదా. ఈ రోజు నేను ఎవరిని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అండ్ ఈ రోజు మీ యొక్క మెసేజెస్, మీ నేమ్స్, అసలు ఎవరెవరు ఏం పంపించారు అనే దానికన్నా ముందు మీ నేమ్స్ ఎవరు పంపించారు అనేది చెప్పాలి. కాబట్టి ఈ కాస్త టైంలో ఉన్న టైంలో నేను మీ మెసేజెస్ అన్ని కూడా చూసేస్తాను. ఓకేనా? చందన సినిమాలోని పాట ఉందట, ఎవరు పంపించారు? వినాయదుల్లా గారు భవానీపేట నుంచి మెసేజ్ చేశారు. అండ్ శివాజీనగర్ నుంచి పంపించారు ఎవరు, గుడుంబ శంకర్ మూవీలో పాట ఉంది అంటూ పంపించారనమాట. మీ పేరు కూడా ఓకే, సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ నుంచి అనుకుంటా. ఓకే, హాజర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ రవివర్మ గారు ఖమ్మం నుంచి, ప్రేమదేశం మూవీలో కాలేజీ స్టైల్ అనే పాటలో డైలాగ్స్ తో ఉంటుంది సాంగ్, సూపర్ హిట్ సాంగ్ అది అంటూ పంపించారు. ఓకే, అండ్ లైట్ డిస్కో సాంగ్ అంటూ పంపించారు డివి ప్రసాద్ గారు ముస్తాబాద్ నుంచి. ఓకే, మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి. అండ్ అలాగే మృహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి, జగదేక వీరుని కథ అనే సినిమాలో ఉంది అంటున్నారు. ఓకే, అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు, అల్లరి అల్లుడు మూవీలో ఒక సాంగ్ ఉంది అంటున్నారు. ఓకే, అండ్ ఈరోజు ప్రోగ్రామ్ మాత్రం సూపర్ సూపర్ హ్యాపీగా ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి. రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు ఫ్యామిలీ అనమాట. అత్తలేని కోడలు తమ్మురాలు, ఇదేంటదబ్బా, అత్తారెండికి దారేది. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెదమోదుపల్లి నుంచి పాలాజ్ మాధవరావు గారు, అరవింద సమేత మూవీలో సాంగ్, ఎస్ సూపర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీమన్నారాయణ గారు ఫ్యామిలీ పంపించారు భవానీపురం నుంచి, ఆడవారి మాటలకు అద్దాలు వేరులేట. ఓకే, నేను కానూరు నుంచి తాతారావు గారు సిరివేనెల మూవీలో సాంగ్ అంటున్నారు. అండ్ జులై మూవీలో టాప్ లేసిపోద్ది అంటూ గీతాంజలి

తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ పంపించారనమాట కర్నూలు నుంచి. అండ్ అలాగే మధురానగిరిలో పాట అంటూ దొంగరాములు నుంచి అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత గారు ఫ్యామిలీ పంపించారు. అండ్ నరసింహారావు గారు దేవరాగట్ల కొత్తగూడెం నుంచి మధురానగర్లో అంటూ పంపించారు. ఓకే. అండ్ అడవిరాముడు మూవీ సాంగ్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండి. అండ్ టాప్ హీరో మూవీ సాంగ్ అంటూ కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ చేశారు. అండ్ అప్పు చేసి పప్పుగూడు సాంగ్ అంటూ పోలయ్య గారు ఆలగడ్డ నుంచి పంపించారు. ఓకే. అండ్ టాప్ హీరో సాంగ్ అంటూ హైదరాబాద్ నుంచి సంతోష్ గారు సుప్రియ గారు పంపించారు. ఓకే. అండ్ అలాగే మండూర్ నుంచి మధుకుమార్ గారు ఫ్యామిలీ పంపించారు. జీన్స్ లో సాంగ్ అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ శంకరాభరణం సాంగ్ అంటూ అమూల్య గారు అండ్ ఫ్యామిలీ గూడూరు నుంచి పంపించారు. ఓకే. అండ్ శ్రీకృష్ణ పాండవీయం లో మత్తువదలరా అంటూ గుంటూరు నుంచి వంశీరాజు గారు పంపించారు. ఓకే. అండ్ టాప్ హీరో అంటూ కట్ల సతీష్ గారు ఫ్యామిలీ పంపించారు. అండ్ ఇదే సాంగ్ ని సత్తుపల్లి నుంచి కృష్ణకుమారి గారు ఫ్యామిలీ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకెవరు చేశారు, అప్పలరాజు గారు పంపించారు ఇంకొక సాంగ్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ అపూర్వ సహోదరులు అనే సినిమాలో సాంగ్ అంటున్నారు మీ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు. అండ్ అలాగే మజ్ను సాంగ్ అంటున్నారు నాగార్జున గారి దట నెల్లూరు జిల్లా నుంచి అంకయ్య గారు. ఓకే. అండ్ రుద్రవీణలో కూడా ఒక సాంగ్ ఉంది అంటున్నారు. ఓకే, నిషా గారు కేరళ నుంచి. అండ్ ఈరోజు సందడి సమయం ఇట్టే గడిచిపోయింది, ఆఖరి ప్రశ్నకు సమాధానం నీళ్లు బంగారం గాను అనే సాంగ్ అట. ఓకే, యాక్చువల్లీ ఇది రెండు మూవీస్ లో ఉంది, రెండు మూడు మూవీస్ లో ఉంది. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎల్లప్ప గారు పంపించారు, జయమ్మ గారు కూడా. ఆన్సర్ లవ్ సాంగ్స్ అంట. ఓకే, సో అవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి. అందరూ కూడా బాగా చక్కగా పార్టిసిపేట్ చేశారు అండ్ చక్కగా ఎంజాయ్ చేశారు. సో మరి అలా ఆ ప్రోగ్రామ్ కి ఎండింగ్ ఇచ్చేద్దాం. ఈ రోజు మన వివిధాలో ఒక గాయకుని పాటలు అయితే వినేద్దాం. మరింతకీ ఎవరో తెలుసా గాయకుడు, మనందరం ఎంతో ఫేవరెట్ ఫేవరెట్ సింగర్ గా పిలుచుకునే మన బాలు గారి అబ్బాయి అనమాట. సో ఎస్పీ చరణ్ గారు, ఎస్పీ చరణ్ గారి పాటలు అయితే నేను ఇవాళ మన వివిధాలో మీకు వినిపించేస్తున్నాను. మళ్ళీ అలాగా అతని వాయిస్ లో మన బాలు గారిని గుర్తు చేసేసుకుందాం. అదేంటి బాలు గారి పాటలే వినొచ్చు కదా అంటే, బట్ ఎస్పీ చరణ్ గారు వాయిస్ చాలా స్పెషల్ గా ఉంటుంది, చాలా మంచి పాటలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వివిధాలు అయితే వినేద్దాం. ముందుగా మీ అందరి కోసం సీతారామం నుంచి పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా ఎస్పీ చరణ్ గారు సునీత గారు కలిసి పాడిన పాట గంగోత్రి నుంచి వినేశారు కదా మనం వివిధాలో. నెక్స్ట్ అయితే మన్మధుడు సినిమా నుంచి ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం, చరణ్ గారి వాయిస్ లో మరి డిఎస్పీ గారి కంపోజిషన్ లో.

వేటూరు గారి లిరిక్స్ లో ఎస్పీ చరణ్ గారు పాడిన పాట సఖీ మూవీ నుంచి వినేశారు కదా. అండ్ మనమున్నాం వివిధాలో, అండ్ నెక్స్ట్ మీకోసం కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ పాట అయితే వెన్నెల కండి గారు రాయగా, హరి గారి మ్యూజిక్ లో ఎస్పీ చరణ్ గారు ప్రణవి కలిసి పాడగా వినేద్దాం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: ఎస్పీ చరణ్ గారు, కౌసల్య గారు కలిసి పాడగా సిరివెన్నెల గారి రచనలో మంచి సాంగ్ వినేశారు. నిన్నే ఇష్టపడ్డాను మూవీ నుంచి. అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మరి ఇవాళ మన విధాలో నెక్స్ట్ మీకోసం కులశేఖర్ గారి లిరిక్స్ లో ఎస్పీ చరణ్ ఉషా కలిసి పాడిన పాట అయితే వినేస్తారు. టక్కర దొంగ మూవీ నుంచి వింటూ స్టేట్యూడ్.

సింహాద్రి సినిమా నుంచి పాట అయితే వినేశారు ఎస్పీ చరణ్ గంగా పాడగా కీరవాణి గారి కంపోజిషన్ లో వేటూరు గారు లిరిక్స్ అందించిన సాంగ్ వినేశారు కదా. మరి వివిధాల్లో చివరిగా ఎస్పీ చరణ్ గారు పాడిన మంచి సాంగ్స్ లోంచి ది బెస్ట్ సాంగ్ తో ఎండింగ్ ఇచ్చేద్దాం ఈ యొక్క వివిధ ప్రోగ్రామ్ కైతే. అండ్ మీకోసం నెక్స్ట్ వచ్చేస్తున్న పాట షాపింగ్ మాల్ నుంచి వస్తుంది. మరి ఈ పాట అయితే ఎస్పీ చరణ్ గారు జానకి అయ్యర్ గారు కలిసి పాడగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు అనమాట. మరి షాపింగ్ మాల్ నుంచి ఈ సాంగ్ తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను వివిధకి అండ్ నా ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటుండండి వివిధ భారతి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అండ్ బయటికి వెళ్ళినప్పుడు సేఫ్గా ఉండండి. అండ్ వీలైతే మీతో పాటు కొంచెం ఉప్పు కొంచెం పంచదార ఇవి కూడా తీసుకెళ్ళండి. అంటే ఓఆర్ఎస్ లేకపోతే ఈ రెండింటిని కలిపి వాటర్లో కలుపుకుని తాగినా మనకి డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవి రావన్నమాట. కాబట్టి మీతో పాటు ఒక వాటర్ బాటిల్ ఒక క్యాప్ స్కార్ఫ్ ఇలాంటివన్నీ కూడా క్యారీ చేస్తూ ఉండండి ఇంకా ఎండలు తగ్గే వరకు కూడా. సో కొంచెం సేఫ్గా ఉండండి. హెల్త్కి సంబంధించి మంచి ఫుడ్ డైట్ తీసుకుంటూ ఉండండి. సేఫ్గా ఉండండి హ్యాపీగా ఉండండి వీవీ వింటూ ఉండండి. అండ్ టాటా బాయ్ బాయ్. నేను మీ చెందిన సైనింగ్ ఆఫ్.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. చక్కటి ఆరోగ్యానికి చేతన్ కొన్ని సూత్రాలు చెప్తాడు, అవి పాటిస్తే ఎంతో మేలు. ఈ రోజుల్లో చాలా అనారోగ్యాలకు కారణం మన లైఫ్ స్టైలే. అంటే సరిగ్గా నిద్రపోకపోవడము, టైంకి తినకపోవడము, అదే పనిగా సెల్ ఫోన్ వాడకం, ఇలాంటివి ఫలితంగా కీళ్ల నొప్పులు, అధిక బరువు వంటి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి ఎలా జీవిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, అందుకు ఏం చేయాలో వెన్నెల ప్రోగ్రామ్ లో చేతన్ మీకు చెప్తాడు.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాచ్ యువర్ డయట్. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ బాగా దొరుకుతుంది. ప్రతి వీధిలో ఫ్రైడ్ ఫుడ్, నూడిల్స్ అమ్మేస్తున్నారు. ఫుల్ మీల్స్ కంటే అవి తక్కువ రేటు ఉండడంతో ప్రజలు వాటిని తినేస్తున్నారు. అలా చేయకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రేట్ ఎక్కువైనా మంచి ఆహారం తింటే అనారోగ్య సమస్యలకు అయ్యే మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. దీన్నే అంటారు పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్.

ఇప్పుడు ఏదో సేవ్ చేద్దాం అనుకుని తక్కువ ఆహారం నాసిరకమైన తీసేసుకుంటాము, ఫ్యూచర్లో అది ఎఫెక్ట్ చేస్తుంది అని అంతే దాని అర్థం. లిమిట్ ద యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ మై డియర్ ఫ్రెండ్స్. డిజిటల్ పరికరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్స్ ఇలాంటి వాటి వాడకాన్ని

ఇప్పుడు ఏదో సేవ్ చేద్దాం అనుకుని తక్కువ ఆహారం నాసిరకమైన తీసేసుకుంటాము, ఫ్యూచర్లో అది ఎఫెక్ట్ చేస్తుంది అని అంతే దాని అర్థం. లిమిట్ ద యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ మై డియర్ ఫ్రెండ్స్. డిజిటల్ పరికరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్స్ ఇలాంటి వాటి వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. వీటి వల్ల మన కండరాలు, కీళ్లు దెబ్బతింటాయి. మన ఆహార అలవాట్లను ఇవి చెడగొడుతున్నాయి, నిద్రను దూరం చేస్తున్నాయి. తినేటప్పుడు మీరు మొబైల్ చూస్తూ ఉంటారా? అయితే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్లే. నిద్రపోయే అరగంట ముందు మొబైల్, ల్యాప్టాప్లను క్లోజ్ చేయడం మంచిదంటున్నారు. ఎందుకో తెలుసా? మీరు కంటిన్యూస్గా స్క్రీన్ చూస్తూ ఉంటే ఆ లైట్ మీ కళ్ళల్లోకి వెళ్తూ ఉంటుంది, బ్రెయిన్కి సిగ్నల్ చేస్తుంది ఇంకా డే టైమే అని, డే టైమ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు అండ్ ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు యువర్ హెల్త్. మొబైలే కదా కాసేపు ఎక్కువ వాడితే ఏమవుతుంది? ఇంత చెడు చేస్తుందా అంటే మీరు అనుకున్న దానికంటే కూడా ఒక 100 రెట్లు చెడు మొబైల్ చేస్తుంది. సో కీప్ అవే యువర్ మొబైల్ ఫోన్. యూజ్ ఇట్ ఓన్లీ వెన్ నీడెడ్. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ ఈజ్ వాకింగ్. వాక్ మోర్ మై డియర్ ఫ్రెండ్స్. మనందరం బిజీగానే ఉంటాం, పని కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కొంత టైం తీసుకోవాలి. వీలైనంత వరకు నడిచేందుకు ప్రయత్నించండి. చిన్న చిన్న వర్క్స్కి లేదా షాప్కి వెళ్ళాలన్నా, ఇక్కడ దాకా దగ్గర దాకా వెళ్ళాలన్నా కూడా నడిచెళ్ళండి. దూరం అనుకుంటే బస్ స్టాండ్ వరకైనా నడిచెళ్ళండి. అండ్ మినిమం వీక్లీ ఒకసారన్నా లేకపోతే 2 సార్లన్నా ఓపెన్ ఏరియాస్లో, లాన్స్లో, పార్క్స్లో, గ్రౌండ్స్లో తిరగండి. ఒకవేళ వీలైతే డైలీ తిరగండి, అది మీకు చాలా మంచిది. వాకింగ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి, కనీసం డైలీ ఒక 1/2 అవర్ అయినా చేయాలి. ఓ రూల్ ప్రకారం చాలా మంది ఎక్సర్సైజ్ అరగంట చేస్తే అందులో మొదటి 1/4 గంట బాడీని వంచేందుకు సరిపోతుంది. ఎందుకంటే బాడీ అంత త్వరగా మనం చెప్పినట్టు వినదు కాబట్టి స్ట్రెచ్చింగ్లు, వాట్లు సరిపోతుంది. ఎలా కావాలంటే అలా మనం భంగగలిగే వరకు మనం ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. ఇనీషియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఏంటంటే ఒక్కసారి సడన్గా చేయకుండా స్లోగా స్లోగా స్లోగా చేసుకుని ఇది ఒక లైఫ్ స్టైల్ కింద మార్చుకుంటే, అండ్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ మైట్ టేక్ అ ఫ్యూ మంత్స్, కానీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా సఫుల్ అయిపోతుంది. అంతేకాదు మీ డైజెషన్ కెపాసిటీ ఇంప్రూవ్ కావాలన్నా కూడా ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. అనారోగ్య సమస్య రాగానే కంగారు పడిపోయి, టెన్షన్ పడిపోయి మీరు మెడిసిన్స్ వేసేసుకోకండి. జలుబైనా, తలనొప్పైనా, చిన్న చిన్నవేవైనా, ఫీవర్స్ అయినా కానీ అవిటిని సహజంగా తగ్గనివ్వండి. ఏ పాలలో కాస్త పసుపు వేసుకొని లేదా మిరియాలు వేసుకొని తాగండి. కాస్త రిలాక్స్ కండి, రెస్ట్ తీసుకోండి. తులసి వాటర్ ఇలాంటివి తీసుకోండి. హెల్త్కి ఏవైతే ఇంపార్టెంట్ తీసుకోండి. అంతేందుకు, ఫాస్టింగ్ ఉంటే ఎన్నో రోగాలు నయమవుతాయి అంటారు, అలాంటివి ఏమన్నా చేయండి. అంతకీ తగ్గకపోతే అప్పుడు డాక్టర్ సలహా మేరకి మెడిసిన్స్ వాడండి. అయితే ఒక్కోసారి చిన్న అనారోగ్యాల్ని లైట్ తీసుకుంటే అవే పెద్ద రోగాలకు దారితీస్తాయి. అందువల్ల ఆరోగ్యం విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చే అనారోగ్యాలపై ఒక కన్నే సుంచాలి. 6 నెలలకోసారి డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకుంటే మంచిది. ఎల్డర్లీ పీపుల్, సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు కొన్ని ముఖ్యమైనవి వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏజ్తో పాటు వాళ్ళ బాడీ కొంచెం రెసిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది, రిఫ్లెక్సెస్ కూడా తగ్గిపోతాయి. ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా కూడా ఆ కెపాసిటీ ఉండదు. ఒక ఏజ్లో ఉన్నప్పటిది తగ్గిపోతుంది. కనుక వాళ్ళు ఫాలో కావాల్సినవి కొన్ని ఉన్నాయి, అవేంటో చేతని ఇప్పుడు మీతో చెప్తాడు. సోక్డ్ డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ తింటే చాలా మంచిది. దానికోసం ఏం చేయాలంటే నైటే ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న కప్లో దేంట్లో అన్న సోక్ చేసుకోండి. మార్నింగ్ నిద్ర లేచి బ్రష్ చేసుకున్నాక కాస్త వాకింగ్ చేసే ముందు ఈ డ్రై ఫ్రూట్స్ తినేసి వాకింగ్ చేస్తే మంచిది. అంటే ఇది దిస్ ఇస్ నాట్ ద మెయిన్ బ్రేక్ఫాస్ట్, బట్ ద స్మాలర్ బ్రేక్ఫాస్ట్ వర్షన్. ఉదయాన్నే కనీసం ఒక 1/2 గంట యోగా కానీ, మెడిటేషన్ కానీ, లైట్గా వాక్ చేయడం ఇలాంటివి చేస్తే మంచిది. అంతేకాకుండా కాసేపు ఎండలో కూర్చోవాలి అంటారు. ప్రతి మనిషికి కనీసం 6 to 7 అవర్స్ గాఢ నిద్ర అవసరం. అందుకే టైంకి పడుకోండి, మంచి నిద్ర వచ్చేలాగా చూసుకోండి. సాల్ట్ తగ్గించండి. అది గ్రాడ్యువల్గా మీ లైఫ్ స్టైల్లో ఈ రిఫైన్డ్ సాల్ట్ని తీసేసి వేరే ఆల్టర్నేట్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకొని వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోండి. టీ, కాఫీలు వీలైనంత వరకు తగ్గించండి. దానికి సబ్స్టిట్యూట్గా రాగి జావ ఆరోగ్యానికి చాలా మంచిది. ఫంక్షన్స్కి, పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు జనరల్గా ఏముంటుంది అంటే మంచి ఫుడ్, రిచ్ ఫుడ్ పెట్టేస్తారు. ఉంది కదా అని అన్నీ తినేయకుండా మనకేది బాగుంటుంది, మనం ఏ ఫుడ్కి ఎలర్జీకి, ఏది తింటే మంచిది అని దాంట్లో సెలెక్ట్ చేసుకొని కొంచెం తింటే మంచిది. వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కొంచెం వార్మ్ వాటర్లో సాల్ట్ వేసి, లేదా ఈ మధ్య బయో ఎంజైమ్ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు చాలా

మంది ఆ బయో ఎంజైమ్ లో నానేసి వాష్ చేసుకొని తర్వాత యూజ్ చేసుకోండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాటిపైన స్ప్రే చేసిన పెస్టిసైడ్స్ ఏమన్నా ఉంటాయో అవి పోతాయి. అంతేకాకుండా అందరూ వాటిని ముడుతూ ఉంటారు, రోడ్డు పైన పెడతారు కాబట్టి వాటిపైన డస్ట్ ఉంటుంది, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటివి ఎన్నో ప్యాథోజెన్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఈ వార్మ్ వాటర్ సాల్ట్ సొల్యూషన్ అంటే బ్రైన్ సొల్యూషన్ నిర్మూలిస్తుంది. నీళ్లు తాగడం చాలా మంచి అలవాటు. కనీసం రోజుకి కొన్ని లీటర్ల నీళ్లు, అంటే మన బాడీకి ఎంత అవసరమో అంత నీళ్లు తాగడం మంచిది. అది డైరెక్ట్గా వాటర్ కాకుండా వెజిటబుల్ సూప్స్ రూపంలోనో ఫ్రూట్ జ్యూస్ రూపంలోనో తీసుకుంటే ఫ్లూయిడ్ ఇంటేక్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతో డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. నైట్ మరీ లేట్ కాకుండా బిఫోర్ 7 or 8 మీ డిన్నర్ ముగించుకునేటట్టు చూడండి. జనరల్గా ఈ మధ్య లైఫ్ స్టైల్ మారడంతో ఏమైందంటే పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ల కోసం వెయిట్ చేసి ఆఫీస్ నుండి వచ్చాక, వర్క్ నుంచి వచ్చాక అందరం కలిసి ఫ్యామిలీ డిన్నర్ లాగా తినే అలవాటు చేసుకుందాం మంచిది అనుకుంటారు. ఇట్ ఈస్ గుడ్ ఇన్ వన్ వే, కానీ చాలా మటుకు ఏంటంటే పెద్దవాళ్లకు ఆ లేట్గా తిని పడుకుంటే డైజెస్ట్ కాదు, డైజెస్ట్ కాకపోతే మంచి నిద్ర పట్టదు, మంచి నిద్ర పట్టకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఎలాగో ఒకలాంటి లిస్ట్లెస్నెస్, లేజినెస్ లాగా ఉంటుంది. ఇది కంటిన్యూడ్ పీరియడ్ ఆఫ్ టైంలో చేసి రిపీట్, ఒకవేళ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే మీ హెల్త్ దెబ్బతింటుంది. కాబట్టి 8 లోపు మీరు ముగించుకునేటట్టు చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి మీకు ఏం కావాలో అనేది. కావాలి, కాస్త బాండింగ్ కావాలి అంటే వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళతో హాయిగా కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాక మనం చేయవలసిన ఎన్నో చేయగలము, కానీ అన్ని కాంప్రమైజ్ అయితే మీ హెల్త్కి మాత్రం అది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. సీ దట్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ అఫెక్టెడ్. With this lovely message, this is Chetan signing off for the moment. Bye. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. This program is sponsored by Adventist Media.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఊయల నాటకం వింటారు. రచన శ్రీ పూర్ణపండ రంగనాథ్. వినండి ఊయల నాటిక

0: యశోదా, యశోదా, అరే ఇక్కడ లేదే. ఏవో యశు, యశోదా ఈ రూమ్ లో కూడా లేదు. శుక్రవారం కదా, పూజ గదిలో అమ్మవారికి దీపారాధన చేస్తుందేమో. చూస్తే పోలా. యశోదా, యశోదా, శ్రీమతి యశోదానంద గోపాల్. అరే ఇక్కడా కనిపించలేదే, ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా. యశోదా, యశోదా, ఛీ, అసలు ఆఫీస్ నుంచి భర్త ఇంటికి వచ్చే సమయానికి చిరునవ్వు ముఖంతో స్వాగతం పలకాలని మమ్మ ఎన్నిసార్లు చెప్పిందే నీకు. ఏమిటి ఇలా తయారయ్యో. యశోదా, యశోదా, అసలు నా మాట అన్నా మా అమ్మ మాట అన్నా నీకు లెక్క లేకుండా పోతుంది. ఓ యశోదా, ఎక్కడున్నావే?
1: ఎందుకు నాయనా అలా ఆయాసం వచ్చేలా అరుస్తావు? దానికేమో లెక్క పత్రమా, మంచా చెడ వారమా వజ్యమా.
0: బా ఏమిటమ్మా, యశోదేది
1: ఆ బాల్కనీ వెనక నిలబడి ఉంది, కళ్ళు ముక్కు ఏకమైనట్లు ఏడుస్తోంది.
0: ఏమైందమ్మా, యశోదకి ఏమైంది?
1: నందగోపాలం ఎంత వెర్రివాడవురా, నీ తప్పు కాదులే, ఆడదానికి దేవుడిచ్చిన వరం.

0: అదేరా, కళ్లలో నీటి కడవ. అయినదానికి కానిదానికి ఏడ్చేస్తే మొగాడు వెర్రిముఖం వేసుకుని కాళ్ళబేరానికి వస్తాడని తెలిసిన గడుసరి నీ పెళ్ళం.
1: అబ్బాబ్బా అమ్మా, అసలేం జరిగిందంటే కొత్తగా కాపురం వచ్చిన యశోదని నువ్వు?
0: నేనేం అనలేదురా, అయినా రెండేళ్లైంది అది కాపురానికి వచ్చి. ఇంకా కొత్త కాపురం ఏమిట్రా విడ్డూరం కాకపోతేను?
1: చూడమ్మా, పాతికేళ్లు వేరే వాతావరణంలో పెరిగి వచ్చిన అమ్మాయి రెండేళ్లలోనే కొత్త వాతావరణానికి ఇమిడిపోవాలంటే కొందరికి సాధ్యం అవుతుందేమో గాని మరికొందరికి సాధ్యం కాదు, అంతే.
0: నాకు తెలీదు బాబు, మా రోజులో ఇలా కాదు. కాపురానికి వచ్చిన మూడో రోజు నుంచి అత్తారిట ఒదిగిపోయేవాళ్ళం, ఇమిడిపోయేవాళ్ళం. మరి ఇంత విడ్డూరమా?
1: ఒదిగిపోయేవాళ్ళు, ఇమిడిపోయేవాళ్ళు. అయినా ఆ రోజులు, ఆ పరిస్థితులు, ఆ మనస్తత్వాలు వేరమ్మా. ఇవాళ సంగతి, సందర్భాలు వేరు. చూడు, యశోద చదువుకున్న పిల్ల, ఒక్కతే కూతురు, బోలెడు గారాబంతో పెరిగింది. నువ్వు కొంచెం అర్థం చేసుకుపోవాలమ్మా.
0: నన్ను అర్థం చేసుకోమంటావే కాని నీ పెళ్ళాన్ని అర్థం చేసుకోమని హితవు చెప్పవు కదరా. కలికాలం నాయనా.
1: కలికాలం కాదు, కంప్యూటర్ల కాలం. చూడు, నేను యశోదను పలకరించి కాస్త సముదాయించి వస్తాను గాని నువ్వు కాస్త కాఫీ పెట్టేవు. ఏమిటి, రెండు కప్పులు తయారు చేయి.
0: సరే.
1: అదేనమ్మా, ఒక కప్పు నాకు, ఇంకో కప్పు యశోదకి. ఏమిటి, వినిపిస్తోందా?
0: వినిపించింది, అలాగే చేస్తాలే. ఆ చేత్తోనే నాకు ఓ కప్పు చేసుకుంటా.
1: సరే, ఏదోటి కానీ

0: యశోదా
1: అమ్ము, ఆయన వస్తున్నట్లున్నారు. నా కంట నీరు చూస్తే తట్టుకోలేరు. వెళ్ళి గబగబా మొహం కడుక్కు రావాలి.
0: యశోదా
1: సారీ అండి, మీరు వచ్చే సమయానికి నేను రెడీ అవుదాం అని అనుకున్నాను.
0: సంజాయిషి వద్దు గాని. అవును, ఏంటి నీ ముఖం అలా ఉబ్బిపోయి ఉందేంటి? అరే, ఆ కళ్ళేమిటి అంత ఎర్రగా ఉన్నాయి? ఏమైంది యశోదా?
1: ఏం కాలేదండి, ఏమీ లేదని చెప్తున్నా కదా.
0: చూడు, నువ్వు అబద్ధం చెప్తున్నావని ఆ మాటల తడబాటు, ఆ కంటి తడి చెప్పకనే చెప్తున్నాయి. ఏమైంది యశోదా? చూడు యశోదా, నా మూడు పాడు చేసేస్తున్నావు నువ్వు.
1: అబ్బా, ఏం లేదన్నాగా.
0: బా, ఏ ఉందో ఏ లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంటికి వస్తూనే రీడింగ్ రూమ్లో నీ దివ్య దర్శనం కోసం ఎదురు చూశాను. అక్కడ లేవు. స్నానం చేస్తున్నావేమోనని బాత్రూమ్ దగ్గర.
1: ఛీ, పొండి.
0: సర్లే, దీనికేం తక్కువ. చూడు, పూజ చేస్తున్నావేమోనని భక్తిగా చూశాను పూజ గదిలోకి. అక్కడా లేవు. చూడు, ఇక్కడ ఉన్నావని చెప్పింది మా అమ్మ.
1: అత్తయ్య ఏం చెప్పారు?
0: ఏం చెబుతుంది? నువ్వు కళ్ళు కాయలు కాచేలా వేళాపాల లేకుండా శుక్రవారం సాయం సంధ్యాన్ని కూడా చూడకుండా ఆలోచించకుండా ఆరునొక్కరాగాలు ఆలాపిస్తున్నావని చెప్పింది మా అమ్మ. చూడు యశోదా, నీ దుఃఖానికి కారణం ఏంటి చెప్పు.
1: అదేమిటంటే
0: చెప్పు యశోదా. చూడు, మీ వాళ్లపై బెంగ పుట్టింటి జ్ఞాపకాలు అని గుర్తొచ్చాయా చెప్పు.
1: మీ సాన్నిధ్యం కన్నా వేరే జ్ఞాపకాలు వ్యాపకాలు నాకేం లేవండి.
0: అదేం కాదు గాని, అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు విషయం ఏంటో చెప్పు.
2: నే చెప్తారా? తనేం చెప్తుంది?
0: అమ్మా,
2: అత్తయ్య గారు నన్ను నాపకం చేసోదా, చెప్పని.
1: వద్దు అత్తయ్య గారు.
2: ఒరే, నువ్వు చెప్పమంటావు, యశోద వద్దంటోంది, ఏం చెయ్యమంటావు?
0: అది సరే గాని, ముందు ఆ కాఫీ ఇలా పడే.
2: మర్చిపోయాను, ఇదిగోరా నీ కాఫీ. యశోద నువ్వు కూడా తీసుకో.
1: నేను కలిపేదాన్ని కదా అత్తయ్య.
2: ఎవరైతే నేనులే, నేను ఓ కప్పు తెచ్చుకున్నాగా.
0: అమ్మయ్యా, అమ్మా ఇప్పుడు చెప్పవే, అసలు సంగతి ఏంటి?
2: ఏం చెప్పనిదా, ఎలా చెప్పను?
0: బాగుందమ్మా, ఏదో కొంప మునిగిపోయినట్లు యశోద ఏడ్చేస్తోంది అన్నావు. తీరా సంగతి చెప్పమంటే ఎలా చెప్పను ఏం చెప్పను అంటున్నావు. మీ ఆడవాళ్ల మనసు భలే విచిత్రం.
2: అసలు విషయం ఆడతనమేరా.
0: ఆడతనమా? బాబా బాబా, ఈ టెన్షన్ ఏమిటి మధ్యలో, అసలు అర్థమయ్యేలా చెప్పు.
2: అదేరా ఆడతనం అంటే తల్లితనం.
1: అత్తయ్య మీరేం చెప్పద్దు.
0: సర్లే సర్లే, ఇక ఇంతటితో ఈ తంత ఆపండి, నేను స్నానం చేసి వస్తాను. యశోద నువ్వు రెడీగా ఉండు, ఇవాళ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. నేను స్నానం చేసి వచ్చేస్తున్నా, బీ రెడీ.

0: ఇదేమిటి ఫ్రెండ్ అని ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చారు?
1: నీతో రహస్యంగా మాట్లాడదామని.
0: ఇంతమందిలో రహస్యమా ఇంటికన్నా?

0: బట్టలు పదిలేం కదా అని. అవును, ఆడతనం అంటే తల్లితనం అంతేనా?
1: కొంచెం నమ్మదండి.
0: నీకైనా వినిపించాలా వద్దా?
1: నాకేం చెవుండలేదు.
0: అది సరే గాని, ఆడతనం అంటే తల్లితనం కనుక యశోద తల్లి కావాలని కోరుకుంటోంది, మా అమ్మ నాయనమ్మ కావాలి అనుకుంటోంది, ఈ నందగోపాల్ని తండ్రిని చేయాలి అని నువ్వు కలలు కంటున్నావు అంతేనా?
1: ఏవండి.
0: చూడు యశోద, అయినా ఒక విషయం చెప్పనా, మనకేం వయసు అయిపోయిందని ఇంత తొందర? ఇంకో రెండేళ్ళు ఇలాగే మనం ఏ బాధరబందీ లేకుండా ప్రేమ పక్షుల్లో అలా అలా అలా ఎగురుతూ ఉండాలి. పిల్లల కోసం నువ్వు ఏడవటం, ఓ పెద్ద సీన్ క్రియేట్ చేయటం, బాబాబా అమ్మ నన్ను నిలదీయటం, ఇలాంటివేవి కుదరవు. ఓకే, అదే ఫైనల్ డిసిషన్, దట్స్ ఆల్.
1: అది కాదండి.
0: అబ్బా, ఏది కాదు యశోద?
1: నా సమస్య మీకు అర్థం కావటం లేదండి.
0: అంటే? అంటే అమ్మలక్కల పోరు నేను పడలేకపోతున్నాను అంటావు. చూడు యశోద, ఎవరో ఏదో అంటారని భయపడిపోయి పిల్లల్ని కనేయాలనుకుంటున్నావా ఏంటి?
1: అది కాదండి.
0: యశోద, మళ్ళీ ఎందుకు అలా కంటతడి పెడుతున్నావు ఇక్కడ కూడాను?
1: నేను డాక్టర్ చేత పరీక్ష చేయించుకున్నాను.
0: దేనికి? పిల్లల కోసమేనా?
1: అవును, ఎవరో ఏదో అంటారని కాదు, అన్నారనే కాదు, నాకే అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నాను.
0: అంత అవసరం ఏం వచ్చింది యశోద ఇప్పుడు?
1: లేడీస్ ప్రాబ్లం, అంతకన్నా మీకేం చెప్పగలను? అందుకే ఎందుకైనా మంచిదని మీకు చెప్పకుండా లేడీ డాక్టర్ని సంప్రదించాను.
0: సరే, అయితే ఏమంది ఆమె?
1: ఏదో ప్రాబ్లం అని చెప్పింది, సహజ పద్ధతిలో సంతానం కలిగే అవకాశం లేదంది.
0: అలా చెప్పిందా?
1: హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తే ఫలితం ఉండవచ్చునంది.
0: అమ్మయ్యా, సరే పరిష్కార మార్గం ఉంది కదా, దానికి ఇంత అర్థంతో ఎందుకు యశోద? చూడు యశోద, నీకు పిల్లలు కావాలని అంత ఆశగా ఉంటే డాక్టర్ చెప్పినట్లే చేద్దాం. డోంట్ వర్రీ, ఆధునిక వైద్య చికిత్సా పద్ధతులు ఇవాళ బాగా డెవలప్ అయ్యాయి. లాబొరేటరీలో పిల్లల్ని సృష్టించేంతగా వైద్య విజ్ఞానం పెరిగిపోయింది. సో నో ప్రాబ్లం, డోంట్ వర్రీ, యూ విల్ బీ ఏ గుడ్ మదర్.
1: థ్యాంక్స్ అండి.

0: ఒరే నందగోపాల్, నాయనా నందగోపాలం, నీకు శుభవార్త రోయ్.
1: ఏమిటమ్మా, ఏమిటి అంత ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నావు?
0: ఆ మాత్రం గ్రహించలేవట్రా, నేను నాన్నమ్మని కాబోతున్నాను. ఈ ఇంట పసిపాప కేరింతలు వినిపించబోతున్నాయి.
1: అయితే డాక్టర్ చేసిన చికిత్స ఫలితాన్ని ఇచ్చిందన్నమాట. వెరీ గుడ్. చూడు, ఇప్పుడు నీ ఆవేదన తీరి తృప్తిగా ఉందా? మా అమ్మ ఆత్రం తీరింది, నీ కోరిక నెరవేరింది. హ్యాట్స్ ఆఫ్ టు మోడర్న్ మెడిసిన్.

0: యశోదా, నువ్వేం దిగులు పడకు.
1: ఏమిటమ్మా డాక్టరమ్మా, కడుపు నిలబడలేదన్నది బాధపడి ఏడుస్తుంటే నువ్వు అలా అంటున్నావు.
0: ఇది నిజమైన ప్రెగ్నెన్సీ కాదండి.
1: అంటే దొంగ గర్భమా?
0: అవును. మీకు ఓ విషయం చెప్పాలి.
1: యశోదకు స్నేహితురాలవని మీ దగ్గరకు వచ్చాం. విషయం అంటున్నావు, చెప్పమ్మా చెప్పు.
0: యశోదా, నువ్వు కూడా వినాలి, వింటున్నావా? ఇప్పుడు మెడిసిన్ ఎంతగా అభివృద్ధి చెందిందో వైద్య వృత్తిలో కూడా అలాగే అక్రమాలు జరుగుతున్నాయి.
1: అంటే డాక్టర్లను నమ్మవద్దంటావా?
0: అందరూ అలాంటి డాక్టర్లే ఉంటారని కాదు, కొందరు అక్రమ మార్గాలు తొక్కుతున్నారు.
2: ఆ డాక్టరు మన ప్రాంతంలో పేరున్న వారేనే.
0: యశోదా, వివాదాలు విశ్లేషణలు వద్దు, స్థూలంగా చెప్తున్నా విను. సంతానం లేదు అని బాధపడే వాళ్ళని ఊరట చెందించడం కోసమని కొంతమంది రకరకాల చికిత్సలు చేస్తూ ఉంటారు. నీకు అలాగే చేశారు.
1: ఏం చేశారేమిటి?
0: గర్భిణీ లక్షణాలు చూపించే హార్మోన్ను యశోదకిచ్చారు. ఆ మందులు ఆపేయగానే తను మామూలుగా బహిష్టయింది. డాక్టర్ గర్భస్రావం అన్నారు. ఇది ఓ రకమైన అక్రమం.
1: ఇంకా చాలా రకాలున్నాయా?
0: ఉన్నాయి, కానీ అందరూ అన్నింటినీ ప్రయోగిస్తారని మాత్రం కాదు, మీలాంటి వాళ్ళకి హెచ్చరిక కోసమని ఈ వివరాలు చెప్తున్నాను.
1: విడ్డూరంగా ఉంది.
0: కొంతమంది ఆడవాళ్లలో అయితే అండవాహికలు మూసుకుపోయి గర్భధారణకి అసలు అవకాశమే ఉండదు. అలాంటి వాళ్ళకి ప్రత్యేక చికిత్స చేయాలి. అలా చేయకుండా అండ నాళికని వెడల్పు చేయడం కోసమని గాలి ఎక్కించి చేస్తూ ఉంటారు. అది ప్రమాదకరం. అలాగే ఎక్కువ అండాలు ఉత్పత్తి అవ్వడం కోసమని హార్మోన్స్ను పదే పదే ఎక్కిస్తూ ఉంటారు. అది వాళ్ళ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
1: ఇన్ని గొడవలు తిరకాసులు ఉంటే ఎవరిని ఎలా నమ్మాలమ్మా డాక్టరమ్మా?
0: ముందే చెప్పానుగా, కాస్త బాగా పరిచయం ఉన్న డాక్టర్ని మాత్రమే సంప్రదించి మంచి జాగ్రత్తలతోటి సంతాన సాఫల్య చికిత్స చేయించుకోవాలి.
1: యశోదకి సంతాన యోగం ఉందా లేదా?
0: ఇదిగో పరీక్షలు చేశానుగా, రిపోర్ట్స్ చూసి చెప్తాను.

0: యశోదకి సంతాన యోగం ఉంది. అయితే
1: మళ్ళీ ఏదో తిరగాసి పెడుతున్నావు.
0: ఆహా, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా అయితేనే యశోద గర్భవతి అవుతుంది. మామూలు పద్ధతుల్లో తనకు అలాంటి అవకాశం లేదు.
1: నమ్మమంటావమ్మా?
0: ఆ మాట ఓ ఏడాది తర్వాత అడుగుతురు కాని. సరే, యశోద సమస్య గురించి ఆ డాక్టర్ సరిగా అంచనా వేయలేకే ఈ తప్పు జరిగింది అనుకుంటున్నాను. నాపై నమ్మకం లేకపోతే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. లేదంటే వేరే సంతాన సాఫల్య కేంద్రంలో సంప్రదించండి, అక్కడే చికిత్స చేయించుకోవచ్చుగా.
2: మా చేదు అనుభవం అత్తగారి చేత అలా మాట్లాడిచ్చింది. నువ్వేం అనుకోకే, నువ్వు చెప్పినట్లే చేస్తాం.
1: అవును డాక్టర్ అమ్మా, మా యశోద కడుపు పండాలి, మా ఇల్లంతా పసికందుకేరింతలు నిండాలి.
0: చెప్పేగా, ఇంతవరకు జరిగిన ట్రీట్మెంట్ ఇవ్వని ఫలితాన్ని ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ఇస్తుంది. అదే యశోద సమస్యకి పరిష్కారం. బైదిబై, నందగోపాల్ ఒకసారి నన్ను కలవమనండి.
1: అలాగేనమ్మా.
0: యశోద, ఇంక నువ్వేం అనుమానం పెట్టుకోకు, జరిగిందంతా పీడకలగా మర్చిపో.
2: అలాగే.
0: ఇంకో సంగతి, నీ నెలవారీ పీరియడ్స్ గురించి ఒక చార్ట్ మెయింటైన్ చేయాలి, దాన్ని బట్టే నీ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది.
2: అలాగే.
1: ఇన్ని సంగతులు చెప్పావు, బాగానే ఉంది. ఆ మధ్య పేపర్లో ఒక వార్త చదివాను, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో పుట్టిన బిడ్డ ఆస్తికి వారసుడు కాదని దాయాదులు కోర్టుకెక్కారట. దాని సంగతి ఏమిటి డాక్టర్ అమ్మా?
0: అబ్బో, మీకు చాలా దూరం ఆలోచిస్తున్నారే.
1: ఇది సమస్యే కదమ్మా, మరి నా అనుమానం తీర్చు.
0: నిజమే, కొన్ని చోట్ల భర్త వీర్యం ద్వారా ఈ పద్ధతి సాధ్యం కాదు. అతడి వీర్య కణాలకి గుడ్డుని ఫలదీకరించే శక్తి ఉండదు. అటువంటి సందర్భాల్లో ఆ స్త్రీకి తెలియకుండా పరాయి వాళ్ల వీర్యాన్ని ఉపయోగించి గర్భవతులను చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో మరి ఆస్తి వారసత్వం ఈ కేసులు వస్తాయి కదా.
1: మరి దీనికి పరిష్కారం లేదా?
0: లేకే ఉంది. ఇంకో పద్ధతిలో భర్త వీర్యాన్ని నేరుగా గుడ్డు కణంలోనే ప్రవేశపెడతారు. అప్పుడు అసలు సమస్యే ఉండదు. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఎన్నో ఆధునిక సాంకేతిక పరికరాలు కూడా కావాలి. మరి అవన్నీ అందుబాటులో లేక ఈ సాంకేతిక పద్ధతులు ఏవేవి వాళ్ళ దగ్గర ఉన్నాయో వాటితోటే సంతాన సాఫల్య కేంద్రాలు పనిచేస్తూ ఉండడం వల్లే ఇలాంటి ఇబ్బంది వస్తుంది, గొడవలు వస్తున్నాయి.
1: ఇవన్నీ వింటుంటే ఏదో కథరా ఉందమ్మా.
0: ఇవి కథలు కావండి, హెచ్చరికలు. నేను ముందే చెప్పినట్టు కారణాంతరాల వల్ల సహజంగా సంతానవతులు కాలేని దంపతులు జాగ్రత్తగా పరీక్ష చేయించుకుంటే ఏ లోపాలు జరగకుండా మంచి సంతానాన్ని పొందుతారు. ఓకే యశోదా?
2: అది సరే. నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు?
0: మీ ఇంట్లో ఉయ్యాలేసినప్పుడు.

శ్రోతలింతవరకు ఊయల నాటిక విన్నారు. రచన శ్రీ పూర్ణపండ రంగనాథ్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సంధ్యారాగం.

సంధ్యారాగం తెలుగు సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం తీన్మార్ చిత్రం కోసం హేమచంద్ర శ్రీవర్ధిని ఆలపించిన గీతం మణిశర్మ సంగీతం.

మహానంది చిత్రం కోసం శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈశ్వర్ తేజ గీతం కమలాకర్ సంగీతం విన్నారు. ఇప్పుడు వినండి గీత రచన చంద్రబోస్, స్వర నిర్వహణ ఎంఎం కీరవాణి, యువరత్న చిత్రం కోసం ఆలపించారు ఆర్పి పట్నాయక్.

కార్యక్రమంలో తరువాత వినోదం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర శ్రీనివాసమూర్తి, టిఆర్ కళ కలిసి పాడిన ఈ పాట వినండి. ఎస్వి కృష్ణారెడ్డి సంగీత నిర్వహణలో

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఇది కర్నూల్ ఎఫ్ఎం. శ్రోతలు వింటున్నారు సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో తరువాత గోకులంలో సీత ఈ చిత్రం కోసం మాల్గాడి శుభ ఆలపించిన గీతం. ఈ గీతానికి స్వరాలు కూర్చారు కోటి.

0: मन की बात माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे आकाशवाणी के सभी केंद्र सभी चैनल इसे प्रसारित करेंगे एक साथ साथ ही इसका प्रसारण दूरदर्शन के नेशनल न्यूज डीडी भारती डीडी इंडिया डीडी उर्दू और डीडी किसान चैनल पर भी किया जाएगा तो याद रखें रविवार सुबह 11 बजे मन की बात
1: సంధ్యారాగం కార్యక్రమంలో చివరిగా వినండి హరిహరన్ చిత్ర పాడిన ఈ పాట టాగోర్ చిత్రం నుంచి వింటున్న పాటకు సంగీతాన్ని సమకూర్చారు మణిశర్మ

0: విన్న పాటతో ఈనాటి సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తెలుగు రాష్ట్రాల నుండి
5: 300కి 300 మార్కులు సాధించిన
6: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
7: మన శ్రీ చైతన్య విద్యార్థి.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రోతలు ఒకసారి గమనించండి. ముందుగా ఈ ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో టమోటో సాగులో మహిళా రైతు శ్రీమతి ఆర్ పద్మజ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:00 కవి సంగమం కార్యక్రమంలో శ్రీ మనోహర్ యానం గారి స్వీయ కవితలు వింటారు. 8:15 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక ఈ రాత్రి 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా మీరు కోరే తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 10:00 ఏకచిత్రగానం శీర్షికన రౌడీ అల్లుడు చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రాత్రి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారంలో మీరు వినబోయే మా కార్యక్రమాలు. శ్రోతలింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: రైచిన, అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో. బెరిన పో.
5: అమ్మా, బ్యాగ్.
6: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి, ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
7: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్త ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తోటాపూరి మామిడి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రాలు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద అని దానిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యోగాంధ్ర పోర్టల్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 వ్యాధులకు సంబంధించి యోగాసనాల వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించారని అవన్నీ పోర్టల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. యోగాంధ్రప్రదేశ్ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ
1: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగ దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
0: అదేవిధంగా రాష్టంలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారమైన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ వరించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో 100% ప్రకృతి వ్యవసాయం జరిగేలా చూస్తామన్నారు. తోటాపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని

0: వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోతాపూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై పల్ప్ పరిశ్రమలు, బాట్లింగ్ కంపెనీలతో మంత్రి ఈరోజు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78,000 హెక్టార్లలో తోతాపూరి సాగు జరుగుతోందని, ఈ పంటపై వేలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది కొంతమేర దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. న్యాయమైన నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తుల వైద్య అవసరాల నిమిత్తం స్థానికంగా ఉన్న 3 ఆసుపత్రులను అభివృద్ది చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కొవ్వూరులోని ప్రాంతీయ ఆసుపత్రి, నిడదవోలు మండపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సిహెచ్సిల అదనపు నిర్మాణాలు, సౌకర్యాల కోసం 5,63,00,000 రూపాయల వ్యయంతో రూపొందించిన ప్రణాళికకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఆమోదం తెలిపారు. ఈ నూతన ప్రణాళిక ప్రకారం మండపేట సిహెచ్సి అభివృద్ది కోసం 3,75,00,000 రూపాయలతో పలు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం 30 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ది చేయనున్నారు. అదేవిధంగా నిడదవోలు సిహెచ్సి 1,00,00,000 రూపాయలు, కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి 88,00,000 రూపాయలు ఖర్చు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సహజ వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సూచించారు. పరిశుభ్రమైన హరిత వాతావరణం భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం రూపొందించిన అవగాహన పోస్టర్ను ఈ రోజు ఆయన కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, నిర్మాణ వ్యర్థాలు వంటి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ చెట్లు నాటడం, ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ను నిరాకరించడం, చెత్తను వేరువేరుగా సేకరించడం, నీటిని ఆదా చేయడం, పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం వంటి సంరక్షణ చర్యలను ఈ పోస్టర్లో వివరించారు. రాష్టంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆక్షేపించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం 3,11,000 మంది ఉపాధ్యాయులు రాష్టంలో పనిచేస్తున్నారని చెప్పారు. తాను కూడా ఒక ఉపాధ్యాయురాలిగా గతంలో పనిచేశానని, డీఎస్సీ ప్రక్రియ గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తి అయిన 9 నెలల తర్వాత ఎంపిక అయిన అభ్యర్థులు అందరూ సంతోషంగా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇలా గందరగోళం సృష్టించడం సబబు కాదని తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అత్యాధునిక సాంకేతికతతో ప్రశ్నపత్రాలను తయారు చేశారని హోంమంత్రి వివరిస్తూ,
1: నోటిఫికేషన్ ఇచ్చేశారు, ప్రశ్నాపత్రం కూడా టీసీఎస్ ఐఓఎండ్ అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికను వినియోగించుకుని కంప్యూటర్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్ లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్ గా ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. 9 నెలల తర్వాత వచ్చి లీక్ లీక్ లీక్ అన్నారు. లీక్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో స్కోపే లేదు.
0: డీఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్రెడ్డిని పలువురు డీఎస్సీ 2025 అభ్యర్థులు కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అనేక అంశాలను వారు జగన్ కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామని, బాధిత అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తమ పార్టీ తోడుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిత్యం సైకిల్ తొక్కడం వల్ల శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం సాయి రామరాజు అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్బంగా కేంద్ర యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఉక్కు నగరంలో ఈ రోజు నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో

0: ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో సైకిల్ ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు మాట్లాడుతూ, దేశ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు తిరిగి సైకిల్ అలవాటు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రేపటికి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని, ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం పరిసర గ్రామాల్లో గత 2 రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి పశువులపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పశువుల మందపై దాడి చేసిన పులి 12 ఆవుదూడలు, 1 గేదెదూడను చంపివేసినట్టు జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు ధృవీకరించారు. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డీఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం రేపటి ప్రసార వివరాలు వినే ముందు కొన్ని ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: నమ్మన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపటి ప్రసార వివరాలు. రేపు ప్రసారమే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ గురుదత్త గాన చరితామృతం, శ్రీ కె రామాచారి బృందం ఆలపించిన భక్తిగీతాలు. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి సూక్తులు వింటారు. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 6:50 ప్రసార వివరాలు. లలిత గీతం వింటారు 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం రాయప్రోలు వారి రచనా శైలి, శ్రీ వీపూరి వెంకటేశ్వర్లు గారి ప్రసంగం వింటారు. ఆ తర్వాత చరిత్రలో ఆ రోజు ప్రత్యేకత గురించి తెలుసుకుంటారు. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి, 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటల కార్యక్రమం, 10:00 ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు, 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రేపు 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 సీతాకోక చిలుక నాటిక వింటారు. రచన నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్త.

0: ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:25 అభిరుచి మీరు కోరిన తెలుగు సినిమా పాటలు కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రణాళికాబద్దమైన వ్యవసాయ పనులతో అధిక రాబడులు వ్యవసాయాధికారి శ్రీ వి శ్రీనివాసరెడ్డి గారి వివరణ తెలుసుకుంటారు. రేపు రాత్రి 7:45 వికసిత భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 హలో కర్నూల్ ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా మీరు కోరే తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఇక 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలోను 9:00 ఆంగ్లంలోను వార్తలు. అనంతరం 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. రేపు రాత్రి 9:30 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు వింటారు. 10:00 ఏకచిత్రగానం శీర్షికన కొండవీటి దొంగ ఈ చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారి ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసార వివరాలు. శ్రోతలింతవరకు రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి.

అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినిమా పాటలు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం అంకుశం చిత్రం కోసం జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన మల్లెమాల గీతం సత్యం సంగీతం వినిపించమంటూ ఉత్తరం రాశారు కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శాంత, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ అంటూ రాశారు. అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి ఉత్తరం పంపారు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వీరందరి కోరిక మేరకు వినండి అంకుశం చిత్రం కోసం ఈ పాట.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: కార్యక్రమంలో తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి ఉత్తరం పంపారు ఎలగట్టి సుధీర్, రజిత, మోక్షిత, అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, రాజేష్, మహేష్, లలిత, రజని, నయన, మణిచంద్ర, హంసిని, మణిదీప్, హరిణి అంటూ రాశారు. అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి ఉత్తరం పంపారు మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ. వీరందరి కోరిక మేరకు వినండి కేజే యేసుదాస్ చిత్ర ఆలపించిన గీతం, కేవీ మహదేవన్ సంగీతం, అసెంబ్లీ రౌడీ చిత్రం నుంచి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది కర్నూల్ ఎఫ్ఎం. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత కర్నూల్ కొత్తపేట నుంచి గురువుగారు రాంప్రసాద్, స్నేహితులు స్మార్ట్ సత్యం, పద్మ, రాజశేఖర్, విష్ణునందన్, సూర్య, మణి వారి ఇతర స్నేహ బృందం అంటూ రాశారు. అలాగే కోడుమూరు మండలం ముడుమలగుర్తి గ్రామం నుంచి ఉత్తరం పంపారు అయ్యప్ప, సునీత, యశ్వంత్, ప్రణీత, దీప్తి వారి ఇతర కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు వినండి మువ్వ గోపాలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, కెవి మహాదేవన్ సంగీతం.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.

కార్యక్రమంలో తర్వాత మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి ఉత్తరం పంపారు వనమ శేఖర్ రేఖ లక్కీబాబు అవియా నవీన్ కుమార్ అశోక్ బాబు బ్లేసి శ్యామ్ వెంకటేష్ బాబు అకేలా మన్నవరం దశరథ్ వనజ బాల్ నరసింహ అంటూ రాశారు. అలాగే కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి ఉత్తరం పంపారు భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ వెంకటేశ్వర్లు నంగి రామకృష్ణయ్య పెరుక కొమరయ్య గంగాధర్ శ్రీనివాస్ ఈశ్వర్ శేఖర్ లక్ష్మయ్య వీరందరి కోరిక మేరకు వినండి జీకే వెంకటేష్ స్వరసారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ గీతం. చిత్రం పేరు శ్రీదేవి.

0: విన్నపాట తొలి ప్రేమ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా దేవ సంగీతం సమకూర్చారు. వినిపించమంటూ కోరిన శ్రోతలు కడతాల్ నుంచి కాన్గుల గోపాల్, మహేశ్వరి, ప్రవళ్లిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా రాజౌలి మండలం నుంచి కోరిన శ్రోతలు జయన్న, బోరవల్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్స్ వారి ఇతర కుటుంబ సభ్యులు.
1: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
0: శ్రోతలు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో చివరిగా వినండి రంగూన్ రౌడీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన వేటూరి గీతం, జేవి రాఘవులు సంగీతం. వినిపించమంటూ ఉత్తరం పంపారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి శ్రోతలు పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. అలాగే కర్నూలు కృష్ణానగర్ నుండి ఉత్తరం పంపారు లావణ్య, మీనా, దుర్గారావు, లావణ్య, యశ్విత్ వారి ఇతర కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు వినండి రంగూన్ రౌడీ చిత్రం కోసం ఈ పాట.

0: విన్న పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం.

కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్ గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంకోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంకోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कंट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कंट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडी परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్దికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన విశ్వసనీయమైన సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ది ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు ప్రచారాల్లో

మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పీఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్దత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్రమోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ గ్రీన్ స్టాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక్ గాదే జోడి 21-14, 21-14తో చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి నిరాశ ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్,

0: గోవా, పశ్చిమబెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం పల్లె సీమలు ఈనాటి కార్యక్రమంలో టమాటా సాగులో మహిళా రైతు శ్రీమతి ఆర్ పద్మజ గారితో పరిచయం వింటారు.
2: మనకు శక్తినివ్వడానికి మనం ఆహారం తీసుకుంటూ ఉంటాం. ఆహారంలో ఎన్నో రకాల పోషక విలువలు మనకు శరీరానికి శక్తినిస్తాయి. ఈ విధంగా అన్ని పోషక విలువలు తీసుకోవటం వలన మన ఆరోగ్యం సమతుల్యంగా ఉండి మనకు ఎటువంటి వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధకతను కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఆకుకూరలు, కూరగాయలు ప్రతిరోజు ఆహారంగా తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు. తాజా ఆకుకూరలు, కూరగాయలు మనం తీసుకోవటం వలన అన్ని రకాల పోషక విలువలు మన శరీరానికి అంది మన ఆరోగ్యం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఆకుకూరలు మనం తీసుకున్నప్పుడు వాటిలో విటమిన్ ఏ కానివ్వండి లేదా ఐరన్ వంటి పోషక విలువలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇక తాజా కూరగాయలు మనం ఆహారంగా తీసుకున్నప్పుడు శరీరంలో అవి కలిసి మనకు శక్తినిస్తాయి. ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్లు కలిగినటువంటి ఆహారంలో ముఖ్యమైనది టమోటా. ఇటీవలి కాలంలో మన జిల్లాలో అనేక మంది రైతులు టమోటాను సాగు చేస్తున్నారు. అయితే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం సాగు చేస్తున్న పంటల్లో ఎన్నో రకాల వైరస్ తెగుళ్ళు ఇంకా ఇతర పురుగులు ఆశించి రైతులకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా టమోటా సాగు చేస్తున్న రైతుల్లో ఎక్కువగా ఆశించే పురుగులు, తెగుళ్ళు, వాటి నివారణ ఏ విధంగా చేస్తారన్న విషయాలు మనం టమోటా సాగు చేస్తున్న మహిళా రైతు శ్రీమతి ఆర్ పద్మజ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి ఆర్ పద్మజ గారు. గత కొంతకాలంగా మీరు కూరగాయలు సాగు చేస్తున్నారు, ముఖ్యంగా మీరు టమోటాలు ఎక్కువగా సాగు చేస్తున్నట్లు తెలిసింది. మీరు సాగు చేస్తున్న కూరగాయలు అసలు ఏమిటి, వాతావరణ పరిస్థితుల ఆధారంగా కూరగాయలలో వచ్చేటువంటి సమస్యలు కాస్త తెలియజేస్తారు?
3: కూరగాయలు ఏ కాలంలోనైనా దిగుబడులు ఇస్తాయి. అయితే కొన్ని రకాల కూరగాయలు ఉష్ణోగ్రతలు, వాతావరణ ఆధారంగా మనకు దిగుబడులు ఇస్తుంటాయి. బెండకాయలు, వంకాయలు, గోరుచిక్కుడు, బీరకాయలు, దోసకాయలు ఎండాకాలంలో మంచి దిగుబడులను ఇస్తాయి. అయితే వర్షాకాలంలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్ అధిక దిగుబడులు ఇస్తాయి. మేము కొన్ని సంవత్సరాలుగా టమాటాలను పండిస్తున్నాం.
2: టమాటా సాగు చేస్తున్నప్పుడు మనం నేల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. అధిక దిగుబడులు రావడానికి నేల స్వభావం కూడా మనకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. టమోటా సాగు చేసేటప్పుడు నేలలు ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి, వాటిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఈ అంశాలు మా రైతులకు తెలియజేస్తారా?
3: టమాటా సాగులో నేలను బాగా 2-3 సార్లు దున్నుకుంటాం. ఇంకా బాగా కొల్లిన పశువుల ఎరువును వేసి కలే దున్నుతాం.
2: అలాగే భూమి ఆరోగ్యం బాగా ఉండాలంటే ఎక్కువగా మనం సేంద్రీయ ఎరువులు వాడాలని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. మరి సేంద్రీయ ఎరువులు వాడుతూ భూమి ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మా రైతులకు తెలియజేయండి.
3: బాగా కొల్లిన పశువుల ఎరువును వేసి కలే దున్నుతాం.
2: టమాటాలో అధిక దిగుబడులు సాధించాలి అంటే విత్తనం ఎంపిక చాలా ముఖ్యమైనది. మనకు అందుబాటులో ఉన్నటువంటి విత్తనాలను మనం వాడాలి. ముఖ్యంగా మీరు ఏ రకాన్ని ఎంచుకున్నారు, వాటిని ఎంత దూరంలో నాటడం వలన మనము అధిక దిగుబడులు సాధించవచ్చు, మీ అనుభవంలో తెలియజేస్తారా?
3: టమాటో సాగులో మేము హైబ్రిడ్ విత్తనాన్ని మొక్కకు మొక్కకు 30 సెంటీమీటర్లు, సాలుకు సాలుకు 40 సెంటీమీటర్ల దూరంలో నాటుతాము.
2: ఇక ఎరువుల వాడకం అనేది ఏ పంటకైనా ముఖ్యం. సరైన మోతాదులో మనం సక్రమంగా ఎరువులు అందించడం ద్వారా పైరుకు పోషక విలువలు అందించిన వారం అవుతాం. అంతేకాకుండా

0: అధికంగా ఎరువులు వాడడం వలన మనకు ఎన్నో రకాల చెడుపిడలు వస్తుంటాయి. మరి ఇటువంటి సందర్భంలో మనం ఎక్కువగా ఎరువులు వాడుతూ ఉంటాం. ప్రస్తుతం రసాయనిక ఎరువులు విరివిగా లభిస్తున్న ఈ తరుణంలో సేంద్రీయ ఎరువులు వాడడానికి ఎంతవరకు అవకాశం ఉంది, అలాగే రసాయనిక ఎరువులు ఏ మోతాదులో ఎంతెంత వాడాలనో మా రైతులకు తెలియజేయండి.
1: బాగా చీకిన పశువుల పెండ మన పొలంలో వాడటం వలన మనకు నేల ఆరోగ్యం బాగా ఉంటుంది. టమాటాల్లో అధిక దిగుబడులు రావటానికి 30-45-75 రోజులకు 2% యూరియా ద్రావణం వాడతాం.
0: ఇటీవలి కాలంలో మనకు నేలలో సూక్ష్మధాతు లోపాలు ఎక్కువ గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా భాస్వరం, పొటాష్ వంటి సూక్ష్మధాతు లోపాలు మనకు నేలలో కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఇటువంటి సూక్ష్మ ధాతువులు తక్కువైనప్పుడు మరి పంటలో ప్రభావం ఎక్కువగానే ఉంటుంది, పంట దిగుబడి తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో మీరు బోరాన్, జింక్, కాల్షియం వంటి సూక్ష్మ ధాతువులను ఏ విధంగా నివారిస్తారో మా శ్రోతలకు తెలియజేయండి.
1: ప్రతి కిలో యూరియాకి 1/2 kg పొటాష్ వాడతాము. అంతేకాకుండా పొటాష్కి వేపపిండి కలిపి పోయిన ఏడాది వాడినాము, దానివల్ల మంచి ఫలితాలు వచ్చినాయి. లీటర్ నీటికి బొరాక్స్ 3 grams కలిపి పిచికారీ చేస్తాం.
0: అలాగే టమోటాలో ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాం, కాయకొళ్ళు తెగులు టమోటా పంటను ఎక్కువగా ఆశిస్తుంటుంది. మరి కాయకొళ్ళు తెగులు ఆశించినప్పుడు మనం ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలో మా రైతులకు తెలియజేస్తారా?
1: టమాటాలో కాయకుళ్ళు నివారణకు కాల్షియం నైట్రైట్ 5 grams లీటర్ నీటికి కలిపి పూతకు ముందు పిచికారీ చేస్తాం.
0: ఏ పంటకైనా నీరు సరైన సమయంలో అందించాలి. ముఖ్యంగా పోషణలో మనం తగిన జాగ్రత్తలు తీసుకొని సరైన నీటి యాజమాన్యం పాటించడం ద్వారా మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు మనకు వచ్చేటువంటి పంట దిగుబడి కూడా తగ్గడమే కాకుండా నాణ్యత కూడా లోపిస్తుంది అంటారు. మరి ఇటువంటి సందర్భాలలో మరి నీటి యాజమాన్యంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, మీ అనుభవంలో మాకు తెలియజేయండి.
1: ప్రతి 5-6 రోజులకు నీటి తడి ఇవ్వాలి. ముఖ్యంగా పూత పిందే సమయంలో నీటి తడి ఖచ్చితంగా ఇవ్వాలి, లేకుండా ఉంటే పూత రాలిపోవడం, కాయ సైజు తగ్గుతోంది. నీళ్లు సరిగ్గా ఇవ్వకుంటే కాయ పగిలి ఆకారం సైజు తగ్గిపోతుంది. అలాగే తొడిమ దగ్గర మచ్చలు వస్తాయి, కాయకూలు వస్తుంది.
0: కాయ పగుళ్ళు అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాం, ముఖ్యంగా టమోటాలో కాయ పగుళ్ళు ఎక్కువగా గమనిస్తుంటాం. ఇటువంటి సందర్భంలో మనం కాయ పగుళ్ళను నివారించుకోవడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు మా రైతులకు తెలియజేయండి.
1: కాయ పగుళ్ళు టమాటాలో నివారించడానికి బొరాక్స్ 3 grams లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తాం. పూత పిందే నిలబడడానికి ఫ్లానోఫిక్స్ 2.5 ml 10 L నీటిలో కలిపి పూత దశలో వారం వ్యవధిలో 2 పిచికారీ చేయాలి.
0: టమోటా సాగు చేస్తున్నప్పుడు మనకు అనేక రకాల పురుగులు తెగుళ్ళు రావడానికి అధిక అవకాశం ఉంది. ఈ విధంగా పురుగులు తెగుళ్ళు ఎక్కువగా ఆశించినప్పుడు పంట నష్టపోవడం జరుగుతుంటుంది. ఇటువంటి సందర్భాలలో టమోటాలో ముఖ్యంగా మీ అనుభవంలో వచ్చేటువంటి పురుగులు తెగుళ్ళు వాటిని ఏ విధంగా మనం నివారించుకోవచ్చో మా రైతులకు తెలియజేస్తారా? ముఖ్యంగా వైరస్ తెగుళ్ళు ఆశించినప్పుడు టమోటాలో ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటారు, ఎటువంటి రసాయనాలు మీరు వాడి వైరస్ తెగులను మనం నివారించుకోవచ్చు మా రైతులకు తెలియజేయండి.
1: వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేసేయాలి. అలా చేస్తే ఇతర మొక్కలకు ఆ వైరస్ వ్యాధి అంటుకోకుండా ఉంటుంది. కాయ తొలిచే పురుగు నివారణకు కార్బోరిల్ 3 grams నీటికి కలిపి పిచికారీ చేస్తాం.
0: ఇక మనం గమనిస్తూ ఉంటాం, పంట చేతికి వచ్చే ముందు మార్కెట్ తరలించే లోపలే ఎక్కువగా పంట నష్టం జరుగుతూ ఉంటుంది. మనం పండించిన పంటలో ఎక్కువ శాతం కాయలు కుళ్ళిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం సరైన సమయంలోనే మనం టమోటా కాయలను మార్కెట్కు తరలించలేకపోవడం. ఈ విధంగా చేయడం వలన మనకు ఎక్కువగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇటీవల మనం గమనిస్తూ ఉంటాం, కాయలు త్వరగా కుళ్ళిపోవడం, నిల్వకు పనికి రాకుండా పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కాయ పక్వ దశను మనం గుర్తించి మనకు ఉన్నటువంటి రవాణా వ్యవస్థను ఆధారంగా మనం కాయను కోసి మరి మార్కెట్కు తరలించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మరి కాయలను ఎప్పుడు కోయాలి, అదేవిధంగా మార్కెట్కు తరలించడానికి పట్టే సమయాన్ని బట్టి మీరు కాయలను ఎప్పుడు కోస్తుంటారు, ఏ సమయంలో మార్కెట్కు తరలిస్తుంటారు, వాటి వివరాలు మా శ్రోతలకు తెలియజేయండి.
1: టమాటో

0: మార్కెట్కు తీసుకొని పోవడానికి దోరకాయ అంటే పసుపు ఎరుపు రంగు కలిసి ఉన్న రంగుకు మారినప్పుడు ఉదయాన్నే మార్కెట్కు తీసుకొని పోవడం.
1: ఇంతవరకు మీరు టమోటా సాగులో మీ అనుభవాలు మాకు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే టమోటా సాగు ఏ విధంగా చేయాలి, వాటిలో ఎక్కువగా దిగుబడులు సాధించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా విత్తనాల ఎంపిక మొదలు, ఎరువుల వాడకం, నీటి యాజమాన్యం, ఇంకా టమోటా సాగులో వచ్చేటువంటి చీడపీడల నివారణ కోసం మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ ఏ సమయాల్లో మనం టమోటాను కాపాడుకోవడానికి చీడపీడల నుంచి అవకాశం ఉంటుంది, అలాగే తెగుళ్లను ఏ విధంగా మనం నివారించుకోవాలి, ఇక చివరిగా మార్కెట్ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో మనం టమోటాను కోసుకోవాలి, అలాగే మన మార్కెట్ పరిస్థితులను అనుగుణంగా ఎటువంటి నాణ్యమైన టమోటాను ఉత్పత్తి చేసి అధిక లాభాలు సాధించవచ్చు అనే విషయాలు మా రైతులకు చాలా చక్కగా తెలియజేశారండి ఆర్ పద్మజ గారు. మరి ఈ విషయాలన్నీ మా రైతులకు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున అలాగే రైతు సోదరుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి.
2: టమాటో సాగులో మహిళా రైతు శ్రీమతి ఆర్ పద్మజ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు సత్యనారాయణ గారు. ఇప్పుడు వినండి.
3: సొరకాయ మంచి బీరకాయ, అమ్మ సొరకాయ మంచి బీరకాయ, శంషమ్మకాయం మన్నించే బీరకాయ, శంషమ్మకాయం మన్నించే బీరకాయ, కన్నెర్ర చేసేరా కాకరకాయ.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी तो पहली वाली बात कहा
3: पर हम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई बिक्री खरीद नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें नाक मुंह को मास्क गमछे या कपड़े से ढक कर रखें आंख कान नाक मुंह न छुएं आपस में 2 गज की दूरी बनाए रखें
6: मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है
5: फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें कृषि के औजारों की समय समय पर सफाई करें एक दूसरे के साथ औजारों की अदला बदली न करें श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है बुआई कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं कंबाइन हार्वेस्टर थ्रेशर जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें वाहनों बोरियों थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे आगे बढ़ पाएंगे किसान सबल देश प्रबल
7: ఇంతటితో ఈనాటి పల్లె సీమల కార్యక్రమం సమాప్తం.
8: శ్రోతలకు ఒక గమనిక, ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825387 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
7: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత భారత్

0: భారత్ శీర్షికన వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ల కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్నవారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, చర్చ సమన్వయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికలకు ఈ హెచ్పీవీ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనకు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి హెచ్పీవీ వ్యాక్సిన్స్ ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఈ హెచ్పీవీ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలను మా శ్రోతలకు అందిస్తారా?
3: హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిల్లో వైరస్ వ్యాక్సిన్ అన్నది మనము 14 ఇయర్స్ పిల్లలందరూ కూడా మనము ఇస్తున్నాము. జిల్లాలో 12,363 మందిని ఎన్లిస్ట్ చేసినాము. వాళ్ళందరికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఈ ఏజ్ ఏదైతే ఉందో March 7, 2011 నుంచి March 8, 2012 మధ్యలో పుట్టిన ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము 28 నాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మనకు లాంచ్ చేసినారు. అదే సేమ్ డే రోజు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకు హైదరాబాద్ లో లాంచ్ చేసినారు. దాని తర్వాత మనం ఇప్పుడు జిల్లాలో మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన జిల్లాలో మనం స్టార్ట్ చేసినాము. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మనం ఇచ్చేది ఈ 4 వేరియంట్స్ అన్నమాట. ఈ 4 వేరియంట్స్ కి మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇది. ప్రతి ఆడపిల్లలకు కూడా ఇది అవసరం.
2: మరి వ్యాక్సిన్స్ మనకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా జిల్లాలో? ఇంకెవరైనా తీసుకోవాలనే ఆసక్తి గల వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా?
4: ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి గాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని అందించిన ఆదేశాల ప్రకారం ఏమిటి అని అంటే 14 సంవత్సరాల అడాలసెంట్ గర్ల్స్ కు మాత్రము ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. క్యాంపెయిన్ మోడ్ లో మనకి 3 నెలలు ఈ వ్యాక్సిన్ ని ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆ తర్వాత మనకు రొటీన్ గా పిల్లలకు ఏదైతే టీకాలు ఇవ్వడం జరుగుతుందో బుధవారము శనివారం రోజు, ఈ బుధవారం శనివారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క 14 సంవత్సరాల బాలికలకు ప్రతి బుధవారము

0: ప్రతి శనివారము అక్కడ ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముఖ్యంగా మనకి ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. అదేమిటి అని అంటే 14 సంవత్సరాలు నిండింది అని చెప్పడానికి వారి యొక్క ఆధార్ కార్డు లేదంటే ఒక రకమైన ఐడెంటిటీ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం కంపల్సరిగా పేరెంట్తోని కన్సంట్ ఫామ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం తరఫున మనకేదైతే ఈ గర్భాశయ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో ప్రివలెంట్ గా ఉంది ఇప్పుడు దేశంలో, గ్లోబల్ గా అయితే మనకి ఇది 4వ క్యాన్సర్ కారకంగా ఉంది. మన దేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా ఉంది. ఆ తర్వాత మనకి ఈ గర్భాశయ క్యాన్సరే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే మనకి ఉన్న ఒకే ఒక అవకాశము ఈ యొక్క HPV వ్యాక్సిన్ ఇవ్వడం. కాబట్టి కంపల్సరిగా ఈ 14 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి బై 2030 దీన్ని ఇచ్చుకుంటూ పోతూ వీలైనంత వరకు 95% వరకు దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ఆశయం.
1: అయితే వ్యాక్సిన్ అనగానే చాలా మందికి అపోహలు కొన్ని ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుందో, తీసుకోకపోతే ఏం జరుగుతుందో అని చాలా అపోహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన మీరు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారు.
2: ఇది HPV వ్యాక్సిన్ అన్నది సేఫ్ వ్యాక్సిన్. సో ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో 2006 నుంచి కూడా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బయట ప్రైవేట్ లో అవైలబుల్ గా ఉంది. డబ్బులున్న వాళ్ళకు మాత్రము, ఎడ్యుకేటెడ్ లేకపోతే అదర్ కంట్రీస్ లో వాళ్ళందరూ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. ఇది ఫ్రీగా గవర్నమెంట్ లో వస్తుంది. సో ఇది ఎంత సింపుల్ అంటే TTA లాగో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే. భయపడాల్సిన అవసరం లేదు, సేఫ్ వ్యాక్సిన్. సో అపోహలు అట్లాంటిది ఏమీ అవసరం లేదు. ఇది తీసుకోవడం ఆల్రెడీ బయట తీసుకుంటున్నారు ప్రైవేట్ లో, ఇప్పుడు గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నారు. అంతే తేడా.
0: మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూషన్ గా ఇప్పుడు మనకు గ్లోబల్లీ 194 దేశాలు ఉన్నాయి. 194 దేశాలలో మనకి ఆల్మోస్ట్ 175 దేశాలలో ఈ వ్యాక్సిన్ ని మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 500 మిలియన్ పబ్లిక్ కు ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ ను అందివ్వడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేవు. మోర్ ఓవర్ దీనివల్ల మనకి ఈ గర్భాశయ ఒక క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రివెంట్ చేయడానికి ఒక అస్త్రంగా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాణాపాయం గాని ఎలాంటి ప్రాణ నష్టం గాని తీవ్రమైన దుష్పరిణామాలు గాని లేవు. కాబట్టి ప్రజలు దీని గురించి ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.
1: మరి వ్యాక్సిన్ తీసుకునే బాలికలు అంటే వ్యాక్సిన్ తీసుకునే ముందు గాని తర్వాత గాని ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉందా?
0: సాధారణంగా మనకు వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం ఇప్పటికే మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బాలికలు మనకి వ్యాక్సిన్ కి వచ్చేటప్పుడు వారిని టిఫిన్ చేసి గాని భోజనం చేసి గాని రమ్మని చెప్తూ ఉన్నాము. తర్వాత వారు దాదాపుగా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదు కానీ పెద్ద సిక్ ఏమన్నా ఉంటే కొంత టైం తర్వాత తీసుకోమని చెప్తా ఉన్నాము. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి మీరు అడిగినట్టుగా ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనం ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ గార్డాసిల్4 వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం మనం. ఇది సింగిల్ డోస్ 0.5 ml IM రూట్ లో ఇస్తా ఉన్నాం. కాబట్టి మనము దీనికోసము తిని రావాలి అని చెప్తా ఉన్నాం మనము. సో ఎవరు తీసుకోకూడదు అనే దానికి ఆ ప్రశ్నకు సమాధానంగా సాధారణంగా ఏదైనా క్రానిక్ సిక్ ఉన్న వాళ్ళు అయితేనేమి ఈపాటికే బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటు ఉంది. కాబట్టి ప్రైవేట్ లో తీసుకున్న వాళ్ళు కానీ ఇంకా ఏ ఇతరతర ఫెసిలిటీస్ లో ఈ యొక్క గార్డాసిల్ వ్యాక్సిన్ గాని సెర్వరాక్స్ గాని గార్డాసిల్9 అనే గాని ఇలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి, వారు గనక ఈపాటికే తీసుకుని ఉంటే వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి వచ్చినప్పుడు. సో ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మనం మొత్తం కూడా లైన్ లిస్ట్ అంతా కూడా యువిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తా ఉన్నాము. ఈ అప్లోడ్ చేస్తున్న యువిన్ ప్రకారము మనకు కంపల్సరిగా ఐడెంటిటీ కార్డు కావాలి, అలాగే వారి కన్సెంట్ కూడా కావాలి. అవి రెండు తీసుకొని వారిని ఎన్రోల్ చేస్తే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే కూడా వారికి సర్టిఫికెట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
2: దాంతో పాటు ఇన్ అడిషన్ టు దాట్ అంటే ఇది రేరు, ఇది చాలా రేరు కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఇస్ ఆల్సో కాంట్రాఇండికేషన్. సో ఎవరికైనా అలర్జీ ఉన్న వాళ్ళు కానీ అలర్జీ

0: తీసుకోకూడదు. ఏదైనా ఇచ్చినప్పుడు ఏమైనా బ్లీడ్ అవ్వడము అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, తర్వాత అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం నొప్పి, టీటీ ఎట్లా తీసుకుంటామో అక్కడ ఇచ్చిన దగ్గర కొంచెం నొప్పి కానీ కొద్దిగా స్వెల్లింగ్ కానీ మనం ఉండే అవకాశం ఉంటుంది. దానికి పారాసిటమాల్ టాబ్లెట్ సింపుల్ అది ఒకటి ఇస్తాము, అది తర్వాత నైట్ కు వేసుకుంటే కూడా సరిపోతుంది. దానివల్ల భయపడాల్సిన
1: అవకాశం
0: లేదు. ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా అబ్జర్వేషన్ లోనే పెట్టుకుని పంపిస్తాము.

0: అది తర్వాత నైట్ కు వేసుకుంటే కూడా సరిపోతుంది, దానివల్ల భయపడాల్సిన
1: అవకాశం
0: లేదు. ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా అబ్జర్వేషన్ లోనే పెట్టుకుని పంపిస్తాము.
2: 30 మినిట్స్ వరకు అబ్జర్వ్ చేసి పంపిస్తా ఉంటాము. అయినా కూడా ఏదైనా దుష్పరిణామాలు ఉండవు, ఉంటే కూడా అబ్జర్వేషన్ ఉండడానికి మనము డాక్టర్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అపోహలు అయితే సాధారణంగా ఇవి అవి మాట్లాడినాము. ఇంకా మిగతా వాటి గురించి అయితే మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే అంత బాగుంటుంది అనేసి.
1: అసలు ఈ సర్విక్స్ క్యాన్సర్ గురించి ఇది వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి, ఈ లక్షణాలని ముందుగా మీరు గుర్తించి వాళ్ళకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారనే విషయాన్ని కొద్దిగా వివరిస్తారా?
0: అదే, సర్వైకల్ క్యాన్సర్ HPV వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలుగా అర్లీగా సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల, అంటే తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవడము, అట్లాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకటి, అట్లాగే తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్, అట్లా ఒకప్పుడు ఇట్లా అంటే క్లాత్ వాడడము, అట్లాంటి శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళు ఉతికి ఉండకపోవడము, మట్టివి అదంతా ఉండడం వల్ల వాటికి కూడా అట్లాంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు తీసుకుంటే వెరీ బెస్ట్ సింగిల్ డోస్, దట్ ఈస్ ఎనఫ్. అందుకోసమనే మనం అడల్ట్స్ గర్ల్స్ కి మనం సింగిల్ డోస్ అనేది ఇస్తున్నాం. ప్రైవేట్ లో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉందో 3 డోసెస్ అది బయట ప్రైవేట్ లో తీసుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. లైక్ బయట సింగిల్ డోస్ కి మనకు 4-5 థౌజండ్ ఉంటుంది ఈ గార్డాసిల్ 4 అన్నది. సో ఇది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇట్లాంటి అపోహలు లేకుండా కూడా అందరు ముందుకు వచ్చి తీసుకోవాలి. క్యాన్సర్ కి అది వైరస్ అది కారణము. ఆ వైరస్ కి కూడా ఈ కొంచెం వల్నరబుల్ పీపుల్ ఎవరైతున్నారో ఇట్లాంటి అర్లీగా తొందర పెళ్లిగా పెళ్లి చేసుకోవడము, సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడం అట్లాంటిది అనేది ఉంటుంది. సో లక్షణాలు వచ్చేసి వైట్ డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్, పోస్ట్ కైటల్ బ్లీడింగ్, ఆ రకంగా సింప్టమ్స్ అన్నవి ఉంటాయి. కొంత అనుమానం ఏదైతే ఉందో కొంత వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏదైతే అట్లా అనుకున్నారు, HPV వ్యాక్సిన్ వల్ల తీసుకోవడం వల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ పిల్లలు కాకుండా ఏమన్నా ఉంటుందా? ఇక్కడ చాలా కొన్ని రిలీజియన్స్ ఎట్లా అంటే, మాకు ఇది పిల్లలు కాకుండా ఉండడానికి టాబ్లెట్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు అన్నట్టుగా అపోహలు అన్నవి ఉన్నవి. అట్లాంటిది ఏమీ లేదు. ఇది సేఫెస్ట్. మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా వ్యాక్సిన్ అన్నది తీసుకుంటున్నారు. అప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి అనుమానములు లేకుండా, అపోహలు లేకుండా ఇది అందరు ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా అది ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎట్లాంటి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఏమైనా జరగదు. సపోజ్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా అదర్ ఏమైనా కారణాలు ఉంటాయి, కానీ వ్యాక్సిన్ వల్లనే అన్న అపోహ కూడా ఉండకూడదు. పిల్లలు కారని కానీ, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, బ్లీడింగ్ అవ్వట్లేదునో, అట్లాంటి దీనికి దానికి ఏం సంబంధము లేదు. కంప్లీట్ గా హార్మోన్ బేస్డ్ ఉంటుంది.
2: సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అందరు కూడా మనకి ఒకరికొకరు చెప్పుకొని ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడంలో చేయి చేయి కలిపి ప్రభుత్వంతో సహకరించి మనము ఆరోగ్యవంతమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ప్రజలందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారము HPV వ్యాక్సిన్ గురించి మీరు ఎక్కడ చూసినా కనబడతా ఉంటుంది, కాబట్టి అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ ను తీసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తాం.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఉచిత HPV వ్యాక్సిన్స్ గురించి వివరాలు అందించడానికి మీరు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి క్లుప్తంగా మా ఆకాశవాణి శ్రోతలకు ఈ వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
3: ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత HPV వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కవి సంగమం. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం

0: ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఈనాటి కవి సంగమం కార్యక్రమంలో శ్రీ మనోహరి ఎన్నం గారి స్వీయ కవితలు వింటారు.
2: నా పేరు మనోహరి ఎన్నం. నా కవితల్ని నేను ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో వినిపిస్తున్నాను. నా మొదటి కవిత ఊపిరాగితే ఊరి బయటికి వెళ్లాల్సిందే. శీర్షిక ఊపిరాగితే ఊరి బయటికి వెళ్లాల్సిందే. భవంతుల్లో బతికిన, బాధగడ్డి పాకల్లో బ్రతికిన మనిషి మనిషికో గాథ మనుగడ ఉండవలసిందే. ధనవంతుడికైనను దారిద్రుడికైనను చావు బతుకులు చాపకింద నీరులాంటివే. కోటికి పడగలెత్తినా కూటికి ముద్ద లేకున్నా ఊపిరి వదిలాక దేహం ఊరి బయటికి వెళ్లవలసిందే. పాలుపోసి పెంచిన తనువైన పస్తులుంటూ పెరిగిన దేహమైన ఆయువు ముగిశాక అనంత వాయువుల్లో కలవాల్సిందే. ఊపిరి దేహంలో ఉన్నంత వరకు ఊరు నాది నాది అనుకున్న ఉనికి ఉట్టికెక్కాక ఈ కట్టెకి పాడె కట్టవలసిందే. పుత్రులు తోబుట్టులు ఎందరున్నా పదవులు ప్రతిష్టలెన్నో ఉన్నా నీవు వాటిని వదలి తుదకు పుడమిలో కలిసిపోవలసిందే. బరువు బాధ్యతలు ఎన్నున్నా బంధాలు అనుబంధాలెన్నో ఉన్నా నీవు వాటిని విడనాడి కడకు కాటికి వెళ్లవలసిందే. పండితుడివి అయినను పామరుడివి అయినను సకల చరాచరాలన్నీయూ తుదకు పరము చేరవలసిందే. ఉర్రూతలూగే సన్నాయి మేళమైనను ఊహల్లో విహరింపజేయు వేణువైనను. ఉర్రూతలూగించే సన్నాయి మేళమైనను ఊహల్లో విహరింపజేయు వేణువైనను ఊది ఊపిరి నింపనంత వరకు అలా ఊరికే ఉండవలసిందే. కోటి రాగాలు పలికే వీణ అయినా పదనిసలు పలికించే పియానో అయినా కోటి రాగాలు పలికే వీణ అయినా పదనిసలు పలికించే పియానో అయినా మీతే మొనవేళ్లు లేకపోతే మూగబోయి అలా ఉండవలసిందే. మీతే మొనవేళ్లు లేకపోతే మూగబోయి అలా ఉండవలసిందే. నా రెండో కవిత శీర్షిక ఏమో ఏమౌనో చివరికి. మనిషికున్న కోరికలు కలలు తనుకనే కలలు లోనున్న ఆశలు తనకున్న ఆశయాలు చేసే సాధనలు తను వెళ్లాలనుకున్న దిశలు తను కట్టాలనుకున్న బొమ్మరిల్లు తను ఏరి కోరి ఎంచుకున్న దారులు తనకు కలిసి వచ్చునో లేదో ఏమో ఏమౌనో ఏది ఏమౌనో చివరికి. తన రక్త సంబంధాలు బంధుత్వాలు తన చుట్టూ పెనవేసుకున్న బంధనాలు తనతో కలిసిమెలిసి తిరిగిన స్నేహాలు తనను ఆకట్టుకున్న పరిచయాలు తనను ఆదరించిన అభిమానాలు తన భుజం తట్టిన శ్రేయోభిలాసులు తనతో కలిసి ఉండునో లేదో ఏమో ఏమౌనో ఎవరెటు విడిచి వెళ్ళునో చివరికి. ఏమో ఏమౌనో ఎవరెటు విడిచి వెళ్ళునో చివరికి. తాను నివాసముంటున్న భవనాలు తాను సుఖించిన పాన్పులు భుజించే పదార్థాలు తాను అనుభవించిన భోగభాగ్యాలు తాను విహరించిన విహారాలు తాను గడించిన పేరు ప్రఖ్యాతలు తాను తానుగా చెప్పుకున్న భోగట్టాలు తనతో కడదాక ఉండునో లేదో తనతో కడదాక ఉండునో లేదో ఏమో ఏమౌనో ఏది ఏమౌనో చివరికి. తనపై వచ్చిన ఆరోపణలు తను ఎదుర్కొన్న అవమానాలు తనువును గడ్డకట్టించే మాటలు తను కుంగిపోయిన క్షణాలు తన కంటి నుండి జారిన కన్నీళ్లు తనువును లొంగదీసే వ్యవహారాలు తనతో ఎన్నాళ్ళుండునో ఏమో తనతో ఎన్నాళ్ళుండునో ఏమో ఏమో ఏమౌనో ఎన్నడు విడనాడునో లేదో చివరికి. తనను కమ్ముకున్న నిసిరాత్రులు తనను ముట్టడి చేసే నీటిసుడులు తనను అడ్డుకునే ఏటి ప్రవాహాలు తనను బెదిరించి వెళ్లే నీటి అలలు తనను ఎదిరించి భయపెట్టే కెరటాలు తనను విచ్ఛిన్నం చేసే విధి సమీరాలు తనతో ఎన్నాళ్ళుండునో ఏమో తనతో ఎన్నాళ్ళుండునో ఏమో ఏమో.

ఏమవునో, ఎన్నడు విననాడునో లేదో చివరికి, ఏమో ఏమవునో, ఎన్నడు విడనాడునో లేదో చివరికి. కోరికలు కలలు నెరవేరకున్నను, కోరికలు కలలు నెరవేరకున్నను, ఆశలు ఆశయాలు సిద్ధించకున్నను, ఆశలు ఆశయాలు సిద్ధించకున్నను, బంధాలు బంధుత్వాలు విడనాడినను, బంధాలు బంధుత్వాలు విడనాడినను, ఆరోపణలు అవమానాలు ఎదురైనను, ఆరోపణలు అవమానాలు ఎదురైనను, ప్రవాహాలు నీటిసుడులు అడ్డుకున్నను, ప్రవాహాలు నీటిసుడులు అడ్డుకున్నను, పేరు ప్రఖ్యాతలు మసకపట్టిపోయినను, పేరు ప్రఖ్యాతలు మసకపట్టిపోయినను, తనకై తాను అధిగమించి నిలవాలి ఏమైనా, తనకై తాను అధిగమించి నిలవాలి ఏమైనా, ఏమైనా ఏది ఏమైనా తనను తాను చాటుకొని వెళ్ళాలి చివరికి, ఏమైనా ఏది ఏమైనా తనను తాను చాటుకొని వెళ్ళాలి చివరికి. తదుపరి కవిత ఋతువుల బందీలో ప్రకృతి. తరులు గిరులు వనాలను చిగురింపజేసి రమణీయంగా ఆహ్లాదంగా అనుబంధాలను పంచే గుణం వసంతానిది. రమణీయంగా ఆహ్లాదంగా అనుబంధాలను పంచే గుణం వసంతానిది. ఎండలు మెండుగా వచ్చి ఉక్కబోసి ఉక్కిరి బిక్కిరి చేసి వసంతపు ఛాయలను మార్చే బంధం గ్రీష్మానిది. వసంతపు ఛాయలను మార్చే బంధం గ్రీష్మానిది. ఉరిమే మేఘాలు మబ్బులు కమ్మి విస్తారంగా వానలు కురిసి వాగువంకలు ఏర్లు సరస్సులు నదులు ఉప్పొంగి భూతాపాన్ని తగ్గించి జీవకోటి మనుగడను పెంచే బంధం వర్ష ఋతువుది. జీవకోటి మనుగడను పెంచే బంధం వర్ష ఋతువుది. పిల్ల తెమ్మెరలు చల్లగాలిలొచ్చి పలకరించి పిండారబోసిన పండు వెన్నెలను పంచి స్వచ్ఛమైన బంధాలను శరదృతువే పంచేది. స్వచ్ఛమైన బంధాలను శరదృతువే పంచేది. మంచు దుప్పటి కప్పి నీటి బిందువులను కదలనీయక జీవరాశులను చలికి వణికించి చల్లగా సాగే భవబంధాలను గడ్డకట్టించే బంధం హేమంతానిది. చల్లగా సాగే భగవబంధాలను గడ్డకట్టించే బంధం హేమంతానిది. భానుని భగభగతో వేడిని పెంచి హేమంతాన్ని అనచి ఎర్రటి సెగలు క్రక్కి పచ్చదనాన్ని తుంచి రూపురేఖలు మార్చి మోడును చేసే బంధం శిశిరానిది. రూపురేఖలు మార్చి మోడును చేసే బంధం శిశిరానిది. ప్రకృతి పచ్చదనం ఋతువుల బందీలో ఉండి ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లే జీవకోటి ప్రకృతి బందీలో ఉండి, జీవకోటి ప్రకృతి బందీలో ఉండి నిరంతరం మారుతున్న బంధాలతో, నిరంతరం మారుతున్న బంధాలతో అలా బందీగా ఉండవలసిందే కడదాకా, అలా బందీగా ఉండవలసిందే కడదాకా. తదుపరి కవిత శీర్షిక పుట్టాను మళ్ళీ పుట్టాను. మనోహర మదనంలో మళ్ళీ పుట్టాను, అక్షరదాహంతో రగులుతూ భావాల జలదిని చిలుకుతూ, అక్షరదాహంతో రగులుతూ భావాల జలదిని చిలుకుతూ, నాకు నేనే వారధినై నాలో నేనే కవినై, నాకు నేనే వారధినై నాలో నేనే కవినై, మనోహర మదనంలో మళ్ళీ పుట్టాను, పుట్టాను మళ్ళీ పుట్టాను. కపటం ఎరుగని ప్రాయంలో కాలంతో కలిసి అడుగులు వేస్తూ రంగురంగులా లోకం చూస్తూ రవలించే సవ్వడులే చేస్తూ, రవలించే సవ్వడులే చేస్తూ, నాపై నాకే మనసై నాలో నేనే కవినై, నాపై నాకే మనసై నాలో నేనే కవినై, మనోహర మతనంలో మళ్ళీ పుట్టాను, పుట్టాను మళ్ళీ పుట్టాను.
సంద్రం లాంటి నగరంలో శ్వాసే సలుపని సాహసంతో సంద్రం లాంటి నగరంలో శ్వాసే సలుపని సాహసంతో మనిషి మనిషిని చదువుతూ మనుషులు మార్చే రంగులు చూస్తూ మనిషి మనిషిని చదువుతూ మనుషులు మార్చే రంగులు చూస్తూ నాకు నేనే జ్వాలనై నాలో నేనే కవి.

0: కవినై నాకు నేనే జ్వాలనై నాలో నేనే కవినై మనోహర మథనంలో మళ్ళీ పుట్టాను పుట్టాను మళ్ళీ పుట్టాను. బంధాలన్నీ బాధల కుంపట్లై బంధుత్వాలన్నీ మానని చురకలై గమనం తెలియక అడుగులు వేస్తూ గట్టిగా తగిలిన గాయాలే పాఠాలై గమనం తెలియక అడుగులు వేస్తూ గట్టిగా తగిలిన గాయాలే పాఠాలై నాకై నేనే చితినై నాలో నేనే కవినై నాకై నేను చితినై నాలో నేనే కవినై మనోహర మతనంలో మళ్ళీ పుట్టాను పుట్టాను మళ్ళీ పుట్టాను. తదుపరి కవిత శీర్షిక నింగికి ఎగిరిన కోయిల. భారతమంతా ఆమె పాటతో పులకించిపోయింది. ఆమె రసరమ్యమైన రాగాలతో రంజింపజేసింది. ఆమె భక్తి గీతాల భావాలతో భజనలు చేయించింది. ఆమె పలికే స్వరాలతో మధురిమలు పలికించింది. ఆమె భక్తి గీతాల భావాలతో భజనలు చేయించింది. ఆమె పలికే స్వరాలతో మధురిమలు పలికించింది. కోయిల నలుపైన తీయని తన స్వరముతో ఆమెని పూయిస్తుంది. కోయిల నలుపైన తీయని తన స్వరముతో ఆమెని పూయిస్తుంది. తన వెదలన్నీ మరచి సంతోష స్వరాలతో గానం చేస్తూ గగన వీధుల్లో విహరిస్తుంది. తన వెదలన్నీ మరచి సంతోష స్వరాలతో గానం చేస్తూ గగన వీధుల్లో విహరిస్తుంది. నీలి మేఘాలను దాటి నింగిలో విహారి అయి రెక్కలు విసురుతూ పాడుతున్నది. నీలి మేఘాలను దాటి నింగిలో విహారి అయి రెక్కలు విసురుతూ పాడుతున్నది. ఆకాశపు అంచులను చేరి ఆనందమైన పల్లకిలో ఎక్కి ఊరేగుతున్నది. ఆకాశపు అంచులను చేరి ఆనందమైన పల్లకిలో ఎక్కి ఊరేగుతున్నది. తన గానామృతంతో భువిని పరవశింపజేసినది. తన మధుర స్వరఝరితో భవబంధాలను పెనవేసి తన తీయని మాటలతో పాటలతో ప్రేమను నింపి పసిడివన్నెల పల్లకీలో పయనమై దివికేగింది. తన గానామృతంతో భువిని పరవశింపజేసి తన మధుర స్వరఝరితో భవబంధాలను పెనవేసి తన తీయని పాటలతో మాటలతో ప్రేమను నింపి పసిడివన్నెల పల్లకీలో పయనమై దివికేగింది. కోయిల గానం మధురమైనది మరువలేనిది. తన రాగాలతో ప్రతి వసంతాన్ని చిగురింపజేస్తుంది. కోయిల గానం మధురమైనది మరువలేనిది. తన రాగాలతో ప్రతి వసంతాన్ని చిగురింపజేస్తుంది. తన స్వరాలతో ప్రతి ఋతువును పలకరిస్తుంది. తన భావాలతో పలికించి ప్రతి హృదయంలో కొలువైంది. తన స్వరాలతో ప్రతి ఋతువును పలకరిస్తుంది. తన భావాలను పలికించి ప్రతి హృదయంలో కొలువైంది. కమనీయంగా పాడే కోయిల గొంతు అలసిపోదు. కానరాని గుండెలో కోయిల పాట ఆగిపోదు. కమనీయంగా పాడే కోయిల గొంతు అలసిపోదు. కానరాని గుండెలో కోయిల పాట ఆగిపోదు. కనుమరుగై వెళ్ళిన కోయిల కలల సౌదం చెదిరిపోదు. కనుమరుగై వెళ్ళిన కోయిల కలల సౌదం చెదిరిపోదు. కాలాలు మారిన కవ్వించే తన కంఠస్వరం మూగబోదు. కాలాలు మారిన కవ్వించే తన కంఠస్వరం మూగబోదు.
1: శ్రోతలు, ఇంతవరకు కవి సంగమం కార్యక్రమంలో శ్రీ మనోహర్ ఎన్ఎం గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రసీమ ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి

మీరు విన్న పాట భరత్ అనే నేను చిత్రం కోసం కైలాష్ కేర్ బృందం ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కార్యక్రమంలో తర్వాత రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన భువనచంద్ర గీతం, బప్పిలహరి సంగీతం వినండి.

విన్నపాట ఆంధ్రుడు చిత్రం కోసం చిత్రాలపించారు. విన్నపాటతో ఈనాటి చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివాసీలు గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళ్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇక వార్తల వివరాలు. ఆదివాసీలు గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్ మ్యాప్ రూపొందించి అమలు చేయాలని రాష్టపతి కోరారు. విజ్ఞాన్ భవన్లో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన రాష్టపతి, వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: उनके पास वो बहुत टैलेंटेड है. ये दूर दराज के लोग जो जंगलों में रहते हैं उन तो एक रोड मैप बनाना चाहिए. ये सब चीजें बहुत सारे लोग पढ़ा लिखा है, पढ़ा लिखा होते हुए भी बहुत लोग बहुत चीजें जानते हैं लेकिन वो खुलते नहीं. ये उनका प्रवृत्ति है लेकिन उनको खुलना पड़ेगा, शामिल होना पड़ेगा देश के विकास के लिए, समाज के विकास के लिए. आदिवासी लोगों को आगे लाने के लिए तो खुद को ही कुछ करना पड़ेगा.
0: అదే వేదిక నుంచి బెంగళూరు ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ట్రైనింగ్ సెంటర్ను, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 75 స్పేస్ ల్యాబ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన విమాన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలకు ప్రయాణికులకు ఇది రక్షణ కల్పించనుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం 5,041 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వర్ నుంచి పారదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీర ప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: తెలంగాణలో బహుత్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లియా గయా హై. తెలంగాణ కే అందర్ కనెక్టివిటీ కా ఏక్ బహుత్ అచ్చా ఇంప్రూవ్మెంట్ ఆయేగా. తీన్ సెక్షన్ హై ఇస్మే సే, ఆర్మూర్ జగ్తియాల్, జగ్తియాల్ మంచేరియల్ ఔర్ జగ్తియాల్ కరీంనగర్. ఆర్మూర్ సే జగ్తియాల్ 2,472 కరోడ్ రూపీస్ కా హై, జగ్తియాల్ సే మంచేరియల్ 2,731 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా ఔర్ జగ్తియాల్ సే కరీంనగర్ 2,395 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా.
0: ఢిల్లీలోని ఒక హోటల్లో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో మికాసా ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు, 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా

40 మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఉదయం 8:50 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. 8 ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను విజయవంతంగా ఆర్పివేశామని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సహాయక బృందాల సమన్వయంతో 40 మందికి పైగా వ్యక్తులను రక్షించి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణం చేయించారు. అలాగే ఆ రాష్ట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యుల చేత మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యకులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేరళం, తెలంగాణ రాష్టాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. 1989 నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ 2023లో జరిగిన ఆ రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు దక్కించుకోవడంతో తదనంతరం ఏర్పాటైన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ పురస్కార్ పేరిట 2025 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ పురస్కారాలను ఈరోజు ప్రదానం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్తో కలిసి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. క్షేత్రస్థాయి పాలన, గ్రామీణాభివృద్ది, ప్రజాసేవలను అందించడంలో విశిష్ట కృషి చేసిన 42 పంచాయతీలు ఈ పురస్కారాలు అందుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కుప్పం, త్రిపురలోని హరిపాడ్ పంచాయతీలు ఉత్తమ బ్లాక్ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అసోంలోని న్యూ నాపం, బీహార్లోని టెల్కప్, ఉత్తరప్రదేశ్లోని బిరహారు తొలి 3 ర్యాంకుల్లో నిలిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం విక్రయించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను పూర్తిగా ఆర్బీఐ ఖండించింది. ప్రస్తుతం తన వద్ద ఉన్న భౌతిక బంగారం నిల్వలు 880.52 టన్నులతో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ ప్రతి నెలా విడుదల చేసే మంత్లీ బులెటిన్ను మాత్రమే అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం నుంచి తన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవటానికి రిజర్వ్ బ్యాంక్ సుమారు $12 బిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించిందన్న అసత్య వార్తలు ప్రచారమవడంతో ఆర్బీఐ ఈ వివరణ ఇచ్చింది. ఆరావళి పర్వత శ్రేణి సరిహద్దుల నిర్దారణపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను స్వతంత్రంగా సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్టరీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కంచన్ దేవి నేతృత్వం వహిస్తారు. ఈ ఏడాది 31 ఆగస్టులోగా తన నివేదికను సమర్పించాలని కమిటీకి స్పష్టం చేసింది. ఆరావళి పర్యావరణ శ్రేణి పరిరక్షణకు సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించడానికి నిష్పక్షపాత శాస్త్రీయ అంచనా అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు రానున్న 24 గంటల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఋతుపవనాల రాక నేపథ్యంలో కేరళం, తమిళనాడు, కర్ణాటక రాష్టాల్లో రాబోయే 7 రోజుల పాటు 7 నుంచి 20 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం

0: మరింత ముందుకు వెళుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూల కేంద్రం లలిత గీతం వినే ముందు
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
5: తరం మారింది.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా మీరు కోరే తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం సుస్వాగతం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2591611, మరో ఫోన్ నంబర్ 2596112. దూర ప్రాంతాల వారికి ఎస్టీడి కోడ్ 08518. మరి ఇవాళ మన మొదటి శ్రోత ఎవరో పలకరించేద్దాం. హలో
1: హలో
0: హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి.
1: హలో
0: హలో నమస్తే అండి, వినిపిస్తోందా?
1: హలో వినిపించడం లేదు మేడం.
0: హలో ఇప్పుడు వినిపిస్తుందా?
1: హలో
0: నా వాయిస్ నాకు రిఫ్లెక్షన్ వస్తుందండి.
1: హలో మేడం.
0: హలో
1: హలో నా పేరు సురేష్ మేడం. హలో
0: చెప్పండి, ఏ పాట వింటారు
1: మేడం? రచ్చ మేడం.
0: రచ్చ. మీరు రేడియో వాయిస్ కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారా?
1: కాదు మేడం, ఫోన్ లో ఏం వినిపించడం లేదు, రేడియో వింటూ మాట్లాడుతున్నాను.
0: నా వాయిస్ నాకే వినిపిస్తుంది అండి.
1: హలో
0: హలో వేరే వేరే ఫిల్మ్ సాంగ్ ఏదైనా వినండి.
1: హలో
0: హలో
1: హలో
0: దయచేసి శ్రోతలు రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడగలిగితే మీకు నాకు ఇద్దరికి బాగుంటుంది. ఇందాక లైన్ కట్ అయిన శ్రోత కోసం సాంగ్ వస్తుంది, విందాం.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో కర్నూల్ ఎఫ్ఎం. హలో హలో
4: హలో
3: హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. హలో,
4: శ్రీకృష్ణ పాండవీయం మేడం.
3: శ్రీకృష్ణ పాండవీయం,
4: కర్నూలు జిల్లా వెల్లుత్ మండలం రామలకోట నుంచి మేడం. దుగ్గి నాగేశ్వరయ్య.
3: దుగ్గి నాగేశ్వరయ్య గారు, బాగున్నారా?
4: పాండవీయంలో మత్తు వదలరా నిద్రైన పాట మేడం.
3: సరేనండి.

0: పాట వచ్చేస్తుంది, విందామా?
1: అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమదియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.

0: ందురు సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలముతోడైతే విజయము భరింపగలరు. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరు? హలో కర్నూల్ ఎఫ్ఎం. హలో.
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నరేష్ మేడం, ముసాపేట నుంచి.
3: నరేష్ గారు, మీరు ఫస్ట్ కాల్ కూడా చేశారు, సేమ్ ఇదే డిస్టర్బెన్స్ అండి. దయచేసి మీరు డిస్టర్బెన్స్ మానేసిన తర్వాత కాల్ చేయండి.
4: హలో,
3: చెప్పండి. నరేష్ గారు, మీకోసం పాట వేసేసాను కదా, నేను నెక్స్ట్ కాలర్ ని తీసుకుంటున్నాను. హలో కర్నూల్ ఎఫ్. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో. వర్షం పడుతున్న కారణంగా సాంకేతిక ప్రాబ్లం ఏదో ఉన్నట్టుందండి. నేను మీకోసం అంత వరకు ఏదైనా సాంగ్ ప్లే చేస్తాను, వింటూ ఎంజాయ్ చేయండి.
5: బంగారు బోడు పాటగా ఉండండి ఒకటి. హలో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
4: హలో కర్నూల్ ఎఫ్ఎం. హలో
5: హలో
4: హలో
5: హలో.
4: బయట వర్షం చాలా పడుతుందండి. లైన్స్ కలవట్లేదా, లేకపోతే కలిసినా నాకు మీ వాయిస్ వినిపించట్లేదా తెలియట్లేదు. నేనైతే మంచి సాంగ్ వేస్తాను, వినే.
6: ముద్దుగా ఇద్దరికే ఒదికైన చీకటి.

0: दूरदर्शन के नेशनल न्यूज डीडी भारती डीडी इंडिया डीडी उर्दू और डीडी किसान चैनल पर भी किया जाएगा। तो याद रखें रविवार सुबह 11 बजे मन की बात।
1: రైచినా అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో బెల్లినపో
2: అమ్మా బ్యాగే
3: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి పర్యావరణాన్ని పరిరక్షించండి స్వచ్ఛ భారత్ కై సహకరించండి
4: హలో కర్నూల్ ఎఫ్ఎం హలో హలో హలో కర్నూల్ ఎఫ్ఎం హలో
5: హలో
4: హలో నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరండి చిత్రం పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి
5: రౌడీ అల్లుడు
4: రౌడీ అల్లుడు
5: మీ వాయిస్ మాకు ఏం అనుకున్నాం మేడం మేడం
4: సరేనండి పాట వచ్చేస్తుంది చెప్పండి అందరి కోసం మీకోసం కూడా పాట వచ్చేస్తుంది విందామా

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందా అండి?
1: వినిపిస్తుంది మేడం.
0: ఎక్కడి నుంచి అండి? మీ పేరు చెప్పండి.
1: పాన్గల్ నుంచి మీరం పాష మేడం.
0: మీరం పాష గారు, మీకు మాత్రమే నా వాయిస్ వినిపించింది.
1: మేడం, మీ
0: చెప్పండి.
1: వాయిస్ ఫోన్లో వినిపించడం లేదు మేడం.
0: ఇప్పుడు కూడా అలాగే
1: రేడియోలో
0: ఉందా?
1: వింటున్నాను మీ వాయిస్.
0: అవునా?
1: రేడియోలో వింటున్నా.
0: మీ వాయిస్ నాకు చాలా క్లియర్గా వస్తుందండి. చెప్పండి, ఏ పాట వింటారు?
1: సూర్యవంశం సినిమాలో మేడం.
0: సూర్యవంశం.
1: కిల నవ్య అని.
0: సరేనండి, మీకోసం పాట.
1: మీ పేరేంటి మేడం?
0: నా పేరు మహేశ్వరి అండి.
1: సరే మేడం, వింటున్న వాళ్ళందరి కోసం మేడం.
0: వింటున్న అందరికోసం, మీకోసం కూడా పాట వచ్చేస్తుంది, విందాం.
1: సరే మేడం,
0: ధన్యవాదాలు అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం. హలో హలో
1: హలో
0: హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: హలో
0: హలో హలో నమస్తే అండి, వినిపిస్తోందా? హలో హలో హలో. ఇవాళ ప్రకృతి సహకరించట్లేదు మన లైవ్ ప్రోగ్రామ్కి. సరేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాను, వినేసేయండి.

హలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమం ద్వారా మా ప్రియమైన శ్రోతలతో ముచ్చటిస్తూ వారు అడిగిన పాటలను వినిపించడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఇవాల్టి లైవ్ ప్రోగ్రాంలో ప్రకృతి సహకరించక ప్రతి ఒక్క కాల్ ఒకటి లేదా రెండు కాల్స్ మాత్రమే నాకు వినిపించడం జరిగింది. దయచేసి మన్నించాలి. వినిపించి పాట అడిగిన వాళ్ళవి వేశాను, మిగతా వాళ్ళకి వినిపించలేకపోయినా మీకోసం అందరి కోసం పాట వినిపించడం జరిగింది. ఈ విన్న పాటతో ఈనాటి హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ముగించేస్తున్నాను. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి కార్యక్రమంలో రౌడీ అల్లుడు చిత్రం కోసం పాటలు వింటారు.

విన్న పాటతో ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన రౌడీ అల్లుడు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఆపాత మధురాలు అల్నాటి మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా నిండు హృదయాలు చిత్రం కోసం ఈ పాట వినండి.

గూడుపుట్ట అనే చిత్రం కోసం ఆ పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, అమాయకుడు చిత్రం కోసం బి శంకర్ స్వరసారథ్యంలో ఘంటసాల ఎస్ జానకి పాడిన ఈ పాట.

మీరు విన్న పాట పిన్ని చిత్రంలోనిది. టీవీ రాజు స్వర సారథ్యంలో పి సుశీల ఆలపించారు. కార్యక్రమంలో తర్వాత అన్నదమ్ములు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన దాశరథి గీతం, కెవి మహదేవన్ సంగీతం వినండి.

అక్షరశిల్పి డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి ఎస్పీ కోదండపాని స్వరాలు కూర్చగా ఘంటసాల సుశీల ఆలపించిన ఈ గీతం వినండి.